ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:58. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 25 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ 16 తేదీ బుధవారం. శ్రోతలందరికీ శుభోదయం.

0: సమయం 6 గంటలకు అవసరం కొన్ని క్షణాల్లోనే వార్తలు వింటారు.
1: आकाशवाणी समाचार के साथ मैं नवीन सक्सेना.

మీరు వింటున్నారు అర్చన. వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్వమూర్తి. భక్తి ప్రపత్తులతో కొలవాలే కాని కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధిదేవత. విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించే, తద్వారా సంతోషాన్ని కలిగించే, పుణ్యాన్ని ప్రసాదించే ఆ మహాగణపతి మనందరికీ ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు కలగాలని కోరుకుంటూ ఇవాళ క్షేత్రదర్శినిలో పెళ్లిళ్లు కుదిర్చే ఇడగుంజి గణపతి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు అర్చన. అర్చనలో మనం మాట్లాడుకుంటున్నాం ఇడగుంజి ఆలయం గురించి. అయితే ఈ ఆలయం కర్ణాటక హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడిగా ప్రసిద్ధి. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణంకు సమీపంలో ఈ ఆలయం ఉంది. గణపతి స్వయంభూగా వెలిసిన అలనాటి కుంజవనమే నేటి ఇడగుంజి అని భక్తుల విశ్వాసం.

క్షేత్రదర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం ఇడగుంజి ఆలయం గురించి. అయితే ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలిచే గణపతి విగ్రహం ఎంతో ముచ్చటగా ఉంటుంది. వినాయకుడు ఈ దేవాలయంలో ఒక చేతిలో పద్మం, మరో చేతిలో లడ్డూతో, మెడలో పూలదండతో నిరాడంబరంగా దర్శనమిస్తారు. సాధారణంగా వినాయకుని ఆలయంలో గణపతి విగ్రహం వెంటనే ఎలుక ఉంటుంది కదా, కానీ ఈ ఆలయంలో ఎలుక కనిపించదు స్వామివారి దగ్గర. ఈ ఆలయంలో స్వామికి గరిక సమర్పిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తీరుతాయని విశ్వాసం.

మీరు విన్నారు క్షేత్రదర్శిని. క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం ఇడగుంజి ఆలయం గురించి. అయితే ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, కలియుగంలో దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలిక్యుడు అనే ముని ఆధ్వర్యంలో యజ్ఞయాదులు చేయడానికి సిద్ధపడ్డారట. ఒకప్పుడు త్రిమూర్తులు ఇదే ప్రాంతంలో రాక్షస సంహారం చేశారని నారదుడు చెప్పడంతో యజ్ఞయాగాదులకు ఈ ప్రాంతం అనువైనదని భావించి ఇక్కడే యజ్ఞం చేయడానికి నిశ్చయించారు. కానీ యజ్ఞం మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడంతో ఋషులంతా నారదుడిని శరణు వేడుకున్నారట. అప్పుడు నారదుడు గణేశుని అనుగ్రహంతో ఆటంకాలు లేకుండా యజ్ఞయాగదులు జరుగుతాయని అభయమిచ్చి ఆయనే స్వయంగా కైలాసానికి వెళ్ళి గణేశుని వెంట తీసుకుని యజ్ఞం జరిగే ప్రాంతానికి వచ్చారట. అప్పటి నుంచి గణేశుడు ఇక్కడ స్వయంభూగా విలిసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఇడగుంజి గణపతి ఆలయానికి ఒక్కసారి వెళ్లి స్వామిని దర్శిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని, ఈ ఆలయంలో మాత్రం గణపతి కరుణిస్తే చాలు తొందరగా వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో

0: విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ జీరోగా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరు దేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా, బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.

0: అని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: टीडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी है. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని, దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం. వర్షాకాలంలో చెవి, ముక్కు, గొంతు సమస్యలు. ఈ అంశం గురించి డాక్టర్ రానవేయన రమేష్ గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో వర్షాకాలంలో వచ్చే చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ రానవేయిన రమేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి డాక్టర్ గారిని సంప్రదించాల్సిన పరిస్థితి ఏ టైంలో సంప్రదించాలంటారు?
1: మొదటి దశలనేనండి. చెవిలో విపరీతంగా పోటు ఉంది అంటే దీనికి ముందుగా సాధారణ జలుబులా మొదలై అది మనం తీసుకునే జాగ్రత్తలు స్టీమ్ పట్టడం వల్ల కానీ ఆ జాగ్రత్తల వల్ల తగ్గట్లేదు. 3-4 రోజులైనా కూడా దానికి తోడు జ్వరం వస్తుంది. తీవ్రమైన జ్వరము వచ్చి 3-5 రోజులైనా తగ్గకుండా ఉన్నా, గొంతు నొప్పి పెరుగుతూ పోయినా, చెవిలో పోటు పెరుగుతూ పోయినా ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాలండి.
0: చాలామంది చూస్తుంటాం డాక్టర్ గారు, అది ఒక దురలవాటు అనొచ్చు. ఎందుకంటే నొప్పి రాగానే గొంతు నొప్పి కావచ్చు, చెవి నొప్పి కావచ్చు, జలుబు కావచ్చు, మెడికల్ షాప్కి వెళ్ళేసి ట్యాబ్లెట్లు ఓవర్ ద కౌంటర్ తీసేసుకొని వాడుతుంటారు. దీనివల్ల జరగాల్సిన మేలు కంటే నష్టం ఎక్కువ అవుతుందని పదే పదే చెప్తుంటారు. ఏ రకమైన నష్టం జరుగుతుంది అలా చేసినట్లయితే?
1: ముఖ్యంగా ఓవర్ ద కౌంటర్ మందులు అనేవి నిషేధం. ఓవర్ ద కౌంటర్ మందులు కేవలం స్వల్పమైన లక్షణాలు, సాధారణ జ్వరం జలుబు వరకు మాత్రం పనిచేస్తాయండి. అంతకు మించి ఏ మందులు కూడా ఓవర్ ద కౌంటర్ మనం తీసుకోవడానికి లేదు. సో అలాంటి మందులు తీసుకోవడం వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే చెవిలో అనవసరంగా డ్రాప్స్ వేయడం వల్ల ఓటో టాక్సిసిటీ వస్తుంది, వినికిడి శక్తి వస్తుంది. ముక్కులో అనవసరమైన డ్రాప్స్ వల్ల రైనైటిస్ మెడికమెంట్ అనే జబ్బు వస్తుంది. అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల శరీరమైన దుష్ప్రభావం చూపించడం పాటు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఫ్యూచర్లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్స్ ఎప్పటికీ పని చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే కొత్త యాంటీబయాటిక్స్ మనం సృష్టించాల్సిన అవసరం ఏర్పడుతుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి. దానికి తోడు మన జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓవర్ ద కౌంటర్ మందులు ఏ డాక్టర్ ఇవ్వకుండా, పర్యవేక్షణ లేకుండా మాత్రం వాడకూడదండి.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసి రేపు చిన్న సమస్యనే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది.
1: 100% అండి. ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని ఒక చిన్న సమస్య కాదు, చాలా పెద్ద పెనుభూతం అని చెప్పొచ్చు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేయడం వల్ల మన శాస్త్రవేత్తలు, మన వైద్యులు మనకు అందించారు. ముఖ్యంగా ఒకప్పుడు ప్రపంచ యుద్ధ సమయంలో పెన్సిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు కనిపెట్టడం మూలంగా 1,00,000 మంది ప్రాణాలు కాపాడగలిగారు. ఆ సమయంలో వాళ్ళు కనిపెట్టిన ఆ ఆయుధం వల్ల 1,00,000 ప్రాణాలు అక్కడ దక్కించుకోగలిగారు. దాన్ని మనం నిరంతరం తరాల తరబడి మనం మెయింటైన్ చేయాలంటే అది అవసరమైన వ్యక్తులకి అవసరమైన పాలలో తగిన సమయంలో మాత్రమే అందించాల్సిన అవసరం ఉంది. అది కేవలం డాక్టర్ల పర్యవేక్షణ మాత్రమే ఇస్తే మంచిది. తర్వాత తరం డ్రగ్స్ కూడా ఎన్నో వచ్చాయి, వాటిని కూడా ఇబ్బడి ముబ్బడిగా అవసరం లేని వాళ్ళు, అంటే అర్హత లేని వాళ్ళు కూడా వైద్యులుగా చలామణి అవుతూ అనవసరమైన వైద్యం చేయడం వల్ల డాక్టర్స్కు సంబంధం లేకుండా ఓవర్ ద కౌంటర్ వాడడం మూలంగా ఆ మందు పనిచేయలేని పరిస్థితులు ఇప్పుడు మనకు వచ్చాయి. అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, కిడ్నీలు దెబ్బతింటున్నవి, నరాలు దెబ్బతింటున్నవి. వాళ్ళకి ఫ్యూచర్లో మరి ఒక డ్రగ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చూస్తున్న రోజులు కూడా ఉంది.
0: డాక్టర్ గారు, ఈ వర్షాకాలంలో నేసల్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు సమస్యలు కానీ, చెవు సమస్యలు కానీ, గొంతు సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్య జీవితంలో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహార విహారాల పట్ల ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి?
1: శుభ్రత, పరిశుభ్రత, దీన్ని మించిన మార్గం లేదండి. దాని తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగాలి. గోరువెచ్చని ఎప్పటికప్పుడు వండుకున్న ఆహారమే తీసుకోవాలి. ఇది ఆహారం సంబంధించి. అయితే చెవిలో సమస్యల్లో మీ చెవిలోకి నీరు చేయడం, చల్లగాలి తాకడం మూలంగా కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే చెవికి ప్రొటెక్షన్ తీసుకోవాలి. అనవసరంగా చెవిలో ఇయర్బడ్స్తో తింపకూడదు. చెవిలో నీళ్ళకుండా మన తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ కాటన్కి కాస్త ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ అంటించి పెట్టుకొని మాత్రమే చేయాలి. చెవిలో వ్యాక్స్ అనేది సహజంగా

అందరికి తయారై ప్రొటెక్టివ్ లేయర్ అది ఆటోమేటిక్గా దానంతటదే క్లీన్ చేసుకునే గొప్ప వ్యవస్థ ఉంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుంటుంటే అది మనల్ని డిస్టర్బ్ చేయదు. సో చెవిలో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటివి ఇయర్ బడ్స్ నుంచి మొదలుకుంటే ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, ఇయర్ బడ్స్ ఎట్టి బస్సులో పెట్టకూడదు, నీళ్ళు వెళ్లకుండా చూసుకోవాలి. ఈ తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం వీలంతగా ప్రొటెక్టివ్ లేయర్గా మనం బయట వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి ఈ డస్ట్లో ఉండే డస్ట్ మైట్స్ వల్ల.

0: పరిశుభ్రమైన నీటిని మాత్రమే వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు ఈ వాతావరణంలో మార్పుల వల్ల, ఈ రెయిని సీజన్లో వచ్చిన మొదటి వర్షంతో తడిసి ఆ పొల్యూటెంట్స్ వల్ల కలిగే ప్రమాదాలని మనం రక్షించుకోవచ్చు.
1: తీసుకొచ్చిన కూరగాయలు కానీ వస్తువులను కూడా బాగా పరిశుభ్రంగా కడిగి వాడుకోవడం అనేది ఉత్తమం.
0: ఉత్తమం.
1: డాక్టర్ గారు, మనము మన భారతీయ సంస్కృతిలో ఈ ప్రాణాయామము, ధ్యానము, యోగా ఇవన్నీ ఒక భాగంగా ఉండేవి.
0: వాస్తవంగా మన జీవితంలో ఒక అంతర్భాగం. మీరు చెప్తున్నట్టుగా ఈ ప్రాణాయామము, యోగా, మన ఆహార అలవాట్లు, ఆర్గానిక్ ఫుడ్, మన పెద్దలు చెప్పిన అవి జాగ్రత్తల్లో తగిన మోతాదులో తీసుకుంటే ఎప్పటికి కూడా మన సమతుల్య ఆహారం అంది మనం ఎప్పుడు నిత్యం ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: మన సంస్కృతిలో కూడా వర్షాకాలం నుంచి చలికాలం వచ్చేటప్పుడు కొన్ని వస్తువులను యాడ్ చేసి క్లైమేట్కి అడాప్ట్ అవ్వడానికి చేస్తారు, అలాగే ఎండాకాలం వచ్చేటప్పుడు ఒకటి. ఇలా మన సంస్కృతిలో ఉండే ఫుడ్లోనే ఒక వైద్యం దాగిందంటారు.
0: అవును, అది అంతర్భాగంగా ఉంది. దాన్ని మనము కొనసాగింపాలి. మన లెగసీ అనేది మన తరాలకు అందించాలి. మనం
1: ప్రాణాయామము, యోగా, ధ్యానం వల్ల ఈ వర్షాకాలంలో వచ్చే ఈ ముక్కు, చెవి, గొంతు సమస్యల నుంచి రక్షణ పొందే అవకాశం ఉందంటారా?
0: తప్పకుండా ఉంటుందండి. ఈ ప్రాణాయామం అనేది ఒక ఏ విధంగా మనం బ్రీతింగ్ తీసుకోవాలి, ఎంత ఆక్సిజన్ అందించాలి అనేది మన ఆయుర్వేదంలో చెప్పబడింది, యోగాలో చెప్పబడింది కాబట్టి అవన్నీ తప్పకుండా మనకు ఉపయోగపడతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షాకాలంలో మొట్టమొదటిగా తేమ ఎక్కువగా ఉండడము, డ్యాంపెనింగ్ చిత్తడి ఎక్కువగా ఉండడము, ఈ కారణాల రీత్యా మనకు రకరకాల జబ్బుల పని, అంటే ఉష్ణోగ్రతల్లో ఒక సడన్గా మారుతున్న వ్యత్యాసాల మూలంగా మనము అలర్జెన్స్కి, ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నాం కాబట్టి ఈ పరిస్థితులని మనం అవాయిడ్ చేయడానికి వీలంత వరకు మన వాతావరణాన్ని ఎప్పుడు కూడా పొడిగా ఉంచుకునే పరిస్థితులు చూసుకోవాలి. వెంటిలేషన్ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇంకో నీళ్లు బాగా తీసుకోవాలి, హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం యోగా, మీరు యోగా మరియు ఈ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మన చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో, పొడిగా ఉన్న ప్రాంతాల్లో చేయడం కూడా ఉత్తమము. ఈ చిత్తడిగా ఉన్న ప్రాంతాల్లో చేయడం వల్ల అక్కడ ఉన్న కండిషన్ని మనం అడాప్ట్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అక్కడ నుంచి అనవసరమైన ఇన్ఫెక్షన్ని మనం కొని తెచ్చుకునే వాళ్ళం కూడా అవుతాం.
1: డాక్టర్ గారు, ఒకవేళ సమస్య తీవ్రతరం అవుతుందని తెలిస్తే ఏ ఏ రకమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది?
0: డిపెండింగ్ ఆన్ దట్ కేస్, మనకు ముక్కు గొంతులో గొంతు ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు, 3 నుంచి 5 రోజుల తర్వాత కూడా జ్వరం పెరుగుతూ పోతుంది అంటే మనము చిన్న చిన్న రక్త పరీక్షలు చేస్తాము. దానికి తోడు త్రోట్ స్వాబ్ అని ఉంటుందండి. త్రోట్ స్వాబ్ తీయడం ద్వారా దాంట్లో ఏ బ్యాక్టీరియం ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్ లొంగుతుంది అనేది మేము డాక్టర్స్ పరీక్షించి దానికి అనుగుణంగా అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వడం మూలంగా మేము దాన్ని నయం చేయడానికి అవకాశం ఉంటుందండి. అనవసరంగా అంటే త్రోట్ స్వాబ్ రిపోర్ట్ లేకుండా కూడా మనం యాంటీబయాటిక్స్ పెట్టలేము కొన్నిసార్లు.
1: అంటే దాన్ని కల్చర్ చేసి ఏ ఆర్గనిజం వల్ల ఇబ్బంది అవుతుందో, అది ఏ రకమైన యాంటీబయాటిక్కి లొంగుతుందో
0: దాని ప్రకారంగా అప్రాప్రియేట్గా యాంటీబయాటిక్ ఎంత కోర్సు కావాలో అంత కోర్సు పెట్టడం అనేది ముఖ్యం. ముఖ్యంగా మన గొంతులో టాన్సిల్స్కు, సోర్ త్రోట్కి చాలా వరకు స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామనిస్ట్ అండి. ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లో బీటా హిమలైటిక్ స్ట్రెప్టోకోకస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లం ఏముందంటే, ఇది కేవలం ఈ త్రోట్లో ఉన్న టాన్సిల్స్ వరకే కాకుండా ఇది ఇంకొంచెం స్థాయి పెరిగినప్పుడు గుండెకి కూడా చేటు చేస్తుందండి. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అని అంటారు, ఆ రుమాటిక్ ఫీవర్, ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్, తర్వాత కిడ్నీస్కి వెళ్ళి గ్లోమెరులర్ నెఫ్రైటిస్, ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసి ఆ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ రుమాటిక్ ఫీవర్ వీటిలో వాళ్ళకి జాయింట్ పెయిన్స్తో మొదలవుతుంది, ఫీవర్ ఉంటుంది, సోర్ త్రోట్ ఉంటుంది. కానీ దాన్ని మొదటి దశలో గుర్తించకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని ఒకటి మాకు ఇంగ్లీష్లో ఒకటి ఉంది మాకు, దిస్ ఇస్ లిక్స్ ద జాయింట్స్ అండ్ కిక్స్ ద హార్ట్. ఇష్టపడకోకలి లిక్స్ ద జాయింట్ అండ్ కిక్స్ ద హార్ట్ అని ఒకటి ఉంది మా నాన్నటి. సో ఇది జాయింట్స్ నుంచి గుండెకు చేటు చేసే ప్రమాదం ఉంది కాబట్టి వీలంత ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మాత్రం వీటి కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చండి.
1: అంటే ముఖ్యంగా చెప్పాలంటే నోరు ద్వారా, ముక్కు ద్వారా మనం ఆరోగ్యాన్ని పంపిస్తున్నామా, అనారోగ్యాన్ని పంపిస్తున్నామా అనేది జాగ్రత్త పడాలంటే
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఆల్వేస్. దానికి తోడు మన సంస్కృతిలో ఉన్న మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందే బయటనే మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనం వెళ్తాం. దాని తర్వాత మనం ఏదైనా ఆహారం ముట్టుకోవడానికి ముందు కూడా ఒకసారి చేతులు కడుక్కుంటాం. లేదు చిన్నపిల్లల్ని ముట్టుకోవడానికి ముందు కూడా చేతులు కడుక్కోవాలి.

0: పెట్టుకుంటాం. బయటకు వెళ్ళడానికి మాస్క్ లాగా మనం కండువా కానీ టవల్ కానీ పెట్టుకొని వెళ్తాం. ఈ ఆ కల్చర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే వీటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, మనము ఇంకొక సమస్య గమనిస్తూ ఉంటాము. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు, ముక్కు దూలం వంకరగా ఉంది అని అంటారు. అది సంవత్సర కాలంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఈ వర్షాకాలం వచ్చినప్పుడే ఒక్కొక్కసారి అది ఇబ్బందికరంగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కష్టతరం అవుతుంది అంటారు.
0: డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది ముక్కులో ఉండే దూలము వంకరగా ఉండడం. ఇది దీనికి కారణాలు ముఖ్యంగా పుట్టుక నుంచి ఉండొచ్చు, అంటే మ్యాన్థ్రాక్సింగ్ డిఫెక్ట్ లాగా జెనెటికల్గా కూడా ఉండొచ్చు, తర్వాత బర్త్ ట్రామా వల్ల రావచ్చు, తర్వాత మధ్యలో దెబ్బలు తగ్గడం వల్ల కూడా ముక్కు దూలం అనేది వంకరపోవచ్చు. అయితే చాలా వరకు 20-30% అసలు బెండ్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు, బ్రీతింగ్ హాయిగా పీల్చుకోగలుగుతారు. మోర్ దెన్ 30% బెండ్ ఉన్నప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ సమస్యలు వస్తుంటాయి. ఎటువైపు అయితే బెండ్ ఎక్కువగా ఉంటుందో ఆ పక్కన మనకు బ్రీతింగ్ సమస్య వస్తుందన్నమాట. అంటే ముక్కులో ఒక మెకానిజం ఉందండి, ఒకేసారి రెండు ముక్కులు పనిచేయవు. మనకు తెలియాల్సిన ఒక ముక్కు 6 to 8 hours షిఫ్ట్ చేస్తే ఇంకొక స్మల్ ఇంకో 6 to 8 hours అలా షిఫ్ట్ చేసి షిఫ్ట్ వైజ్గా పనిచేసినప్పుడు ఆల్టర్నేట్ బ్రీతింగ్ అవుతుంటుంది మేడం. అయితే బెండ్ వైపు మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. అయితే సీజనల్గా వచ్చే ఈ ప్రాబ్లం వల్ల, అలర్జీస్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల లోపల చర్మం వాపెక్కడం జరుగుతుంది అనమాట, ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ వాపు వల్ల బెండ్ కాస్త ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల వాళ్ళు మిగతా సీజన్లో మేనేజ్ చేస్తారు, కానీ ఈ సీజన్లో దారి పూర్తిగా మూసుకుపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు వైద్యుల సలహా మేరకు మందులు వాడడం మూలంగా అది తగ్గుతుంది. కానీ చాలా ఎక్కువగా బెండ్ ఉంటే మటుకు అది 18 సంవత్సరాలు నిండిన అడల్ట్స్కి మాత్రం మేము సర్జరీ ద్వారా దాన్ని కరెక్షన్ చేస్తాం. ఆ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ సమస్య తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
1: కాబట్టి ఏదేమైనా కానీ ఒకవేళ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కూడా కొద్ది శాతంలో ఉన్నట్టయితే, ఇన్ఫెక్షన్కి లోను కాకుండా అది ఇన్ఫ్లేమ్ అయిపోయి వాపు గురి కాకుండా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలాన్ని కూడా సునాయాసంగా దాటేయచ్చు అంటారు.
0: అవునండి,
1: ఈ వర్షాకాలంలో వచ్చే చెవి ముక్కు గొంతు సమస్యల గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
0: నమస్తే.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, వర్షాకాలంలో చెవి ముక్కు గొంతు సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ రానవేయన రమేష్ గారితో పరిచయం విన్నారు. రెండో భాగం పరిచయకత శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఈరోజు కర్ణాటక సంగీత జరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి. 10 ఏళ్ల వయసులోనే తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 10 భాషల్లో పాడారు ఆవిడ. అయితే ఏ భాషలో పాడినా అది తన మాతృభాషలో పాడినట్టుగా భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం మరో విశేషం.

నాలుగు తమిళ సినిమాలు సినిమాలు వీటిలో మీరాబాయి సినిమా హిందీలో రీమేక్లోనూ నటించారావిడ. ఆమె నటించినవన్నీ పౌరాణిక పాత్రలే. శ్రీవారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచాన్ని పరిచయం చేసిన ఘనత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదే.

జనరంజన్ కార్యక్రమంలో ముందుగా మీరు విన్నారు స్వాతికిరణం సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడింది. సిరివెన్నెల రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నాగర్ కర్నూలు నుంచి నేదునూరి కళ్యాణ్చారి, అల్మాజ్గుణ నుంచి రవికుమార్, నార్కెట్పల్లి నెమ్మని నుంచి పున్నా వెంకటేశం, హేమలత.

మీరు వింటున్నారు జనరంజని. బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న రోజా రమణి పుట్టినరోజు ఈరోజు. నటిగానే కాదు వాయిస్ ఆర్టిస్టుగానూ రాణించారు ఆమె. 400 పైగా చిత్రాలకు హీరోయిన్లకి వాయిస్ని అందించడం విశేషం. ఇలా మల్టిపుల్ రంగాల్లో మెప్పించిన రోజా రమణి పుట్టినరోజు ఈరోజు.

0: కన్నెవయసు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. దాశరథి రచన, సత్యం సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు వనసలీపురం సాయినగర్ నుంచి దోనాల రేణుకా బాలాజీ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ, మల్కాజ్గిరి నుంచి రమేష్ కుమార్ అనిత, బోయినపల్లి నుంచి ప్రహ్లాద్ అపూర్వ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు జనరంజని. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా మారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది మీనా. ఒకప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఈరోజు ప్రముఖ నటి మీనా పుట్టినరోజు.

0: అల్లరి మొగుడు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటది ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, పుట్టపాక నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ మహదేవ్, మేడ్చల్ అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్ నవీష్, వనపర్తి నుంచి ఎం రామయ్య కార్తీక్.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: சொம்மக்கடுதி சோக்கக்கடுதி சினிமாவின் எஸ் பி பாலசுப்ரமணியம் சுசீல பாடின் பாட்டதி வேட்டிரி ரச்சன ராஜன் நாகேந்திர சங்கீதம் அந்தச்சார். ஈ பாட நடிகின ஸ்ரோதலு கரீம்நகர் ஓல்ட் பஜார் நிச்சி மோத்த ஸ்ரீனிவாஸ் பத்ம, புட்டுப்பாக்கு நிச்சி மிரியால திருமலைய அண்டால், ஜோகுலாம்ப கத்வால் நிச்சி கே ஆனந்தராவ் பிரதீப் குமார், எத்துமயிலாறு நிச்சி தேவனூரி வீரையா யாதம்மா.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

స్వర్గానికి నిచ్చెనలు సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటది. ఆత్రేయ రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు గోపికానగర్ నుంచి శివకృష్ణ, ప్రణీత్ భువనగిరి నుంచి మాదాస సత్యనారాయణ, కవిత వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, కీసర గోధుమకుంటక నుంచి బండి కృష్ణగౌడ్.

మీరు వింటున్న ఆ పాట ప్రేమలేఖ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడింది. భువనచంద్ర రచన, దేవా సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ప్రతాప్, చందంపేట నల్గొండ నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి, కడప ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య.

మీరు వింటున్నారు జనరంజని శ్రోతలు లేఖలు మెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు. ముందుగా జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాటను అడుగుతున్న శ్రోత రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి విలాసాగర్ నుంచి గంగాధర శ్రీనివాస్. శంకర మహాదేవన్ పాడారి పాటని రామజయ శాస్త్రి రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు లేఖలు మెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు. మేడ్చల్ సైదాబాద్ కాలనీ నుంచి ఎస్ భిక్షపతి అడుగుతున్నారు, ప్రేమగ సినిమా నుంచి ఈ పాట. ఘంటసాల పాడారి పాటని ఆత్రేయ రచనలో కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నా, ఈ ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫీడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంశం గురించి తెలంగాణ ఆయిల్ ఫీడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం వింటారు. ఈ ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు లేఖలు మెయిల్ ద్వారా అడిగిన సినీ గీతాలు ఇప్పుడు విందాం. అన్నపూర్ణ సినిమా నుంచి ఘంటసాల జిక్కి పాడిన పాట ఆరుద్ర రచన, ఎస్ దక్షిణామూర్తి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోత రంగారెడ్డి ఏకలవ్యనగర్ నుంచి, బిజిలీ వెంకటేష్.

కర్నూలు వెల్దుర్తి నుంచి దుగ్గి నాగేశ్వరయ్య అడుగుతున్న పాట కొండవీటి సింహం సినిమా నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడింది. వేటూరి రచన, చక్రవర్తి సంగీతం.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

జగిత్యాల వెల్దుర్తి నుంచి జాప భూమేశ్వర్ అడుతున్న పాట సర్దార్ పాపారాయుడు సినిమా నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. దాసరి నారాయణరావు రాజశ్రీ కలిసి రచించినటువంటి పాట ఇది. చక్రవర్తి సంగీతం.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొక్కలు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి పాట నడుతున్న శ్రోత, భద్రాద్రి కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడారి పాటని భాస్కర్.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: వేట సినిమా నుంచి ఈ పాటను అడుగుతున్న శ్రోత అమనగుర్తి కరీంనగర్ నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారి పాటని వేటూరి రచనా చక్రవర్తి సంగీతం అందించారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రేమజీవులు సినిమా నుంచి పాటను అడిగిన శ్రోత భద్రాద్రి ఎల్లందు నుంచి భరత్లాల్ పరిదేశి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారీ పాటని డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, విజయకృష్ణమూర్తి సంగీతం అందించారు.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఈతరం మనిషి సినిమా నుంచి పాటను అడుగుతున్న శ్రోత హైదరాబాద్ విజయనగర్ కాలనీ నుంచి ఆర్జీ రామస్వామి నాయుడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారి పాటని ఆరుద్ర రచన, చక్రవర్తి సంగీతం అందించారు.

0: జనరంజని కార్యక్రమంలో చివరిగా నరసింహ సినిమా నుంచి పాటను అడిగిన శ్రోత సురారం రాజీవ్ గృహకల్ప నుంచి నరసింహాచారి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారి పాటని ఏఎం రత్నం శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
1: సింగమల్లె నువ్వు శిఖరము చేరు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు ఉదయం 9:15 ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్స్ జన్ను సత్యనారాయణ గారితో పరిచయం. అంశం తెలంగాణ టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వెన్స్డే 9:30 ఈ టైంలో బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. రైట్, స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈరోజు బిజినెస్ ముచ్చట్లో కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ అంశం గురించి మనతో ఈరోజు బిజినెస్ ముచ్చట్ల ప్రోగ్రాంలో పాల్గొనడానికి తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి వచ్చేసారు. సార్ వెల్కమ్. సార్ వెల్కమ్. సార్
1: నమస్కారం. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారాలు.
0: సార్ థ్యాంక్ యూ సార్ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొనడానికి మా స్టూడియోకి వచ్చేసినందుకు. సార్, నార్మల్గా టీజీ ఆయిల్ ఫెడ్ సంస్థ ఇలా అంటే చాలామందికి అర్థం కాదు, కొంతమందికి తెలియదు కూడా. అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉండకపోవచ్చు కదా. సో టీజీ ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రధానంగా ఏం చేస్తుంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధమైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటే ఏం చెప్తారు సార్?
1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య. దీనిని మామూలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ టీజీ ఆయిల్ ఫెడ్గా పరిగణిస్తాము. ఇది ప్రధానంగా ముఖ్యంగా ఆయిల్ పామ్ ప్లాంటేషను మరియు ఎఫ్ఎబి ప్రొడ్యూస్ పామ్ ఆయిల్ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ను ప్రొక్యూర్ చేసుకొని దాన్ని మా యొక్క ఆధునాతనమైన మిల్స్, తెలంగాణ రాష్ట్రంలో 4 ఆధునాతనమైన మిల్స్తో క్రషింగ్ చేసి క్రూడ్ పామ్ ఆయిల్ని తయారు చేయడం. అదేవిధంగా ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే విజయ బ్రాండ్ హైదరాబాద్ వంట నూనెలతో కూడా మా టీజీ ఆయిల్ ఫెడ్ బాగా ప్రసిద్ధిగాంచింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ.
0: మామూలుగా విజయ ఆయిల్ ఈ పేరు వినగానే అందరూ ప్రైవేట్ రంగ సంస్థ అని అనుకునే ఒక అవకాశం ఉంటుంది, ఈవెన్ నేను కూడా. సో ప్రజలకు ఈ టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి ప్రజలకు అందించే ఉత్పత్తులు సేవల గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా?
1: ముఖ్యంగా ప్రధానంగా మనము గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే విజయ బ్రాండ్ హైదరాబాద్ ఆయిల్స్తో మనం ప్రధానంగా 6 రకాల వంట నూనెల సేల్స్ అమ్మకాలు కొనసాగిస్తాం. దాంట్లో ప్రధానంగా గ్రౌండ్నట్ ఆయిలు, సన్ఫ్లవర్ ఆయిలు, రైస్ బ్రాన్ ఆయిలు, పామ్ ఆయిల్. దీనిలో ప్రధానంగా మా విజయ టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా దీనికి మాకు గ్రౌండ్నట్ ఆయిల్కు ప్రసిద్ధి. దీని అమ్మకాలు మాకు గణనీయంగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చల సీజన్లో తీసుకుంటే ఏ సీజన్లో కానీ ఇది మాకు ముఖ్యంగా మాకు దీని యొక్క ఆధారణ ఏంటంటే నాణ్యత మా యొక్క వినియోగదారుల నమ్మకం.
0: సో మామూలుగా ఇన్ని రకాల ఆయిల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాల ఉత్పత్తులని మీరు ప్రొవైడ్ చేస్తారు, వాటికి సంబంధించిన బిజినెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సార్ నార్మల్గా తెలంగాణలో ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రస్తుతం ఎలాంటి వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి సార్?
1: ముఖ్యంగా ఇప్పుడు యువతరానికి నేను చెప్పేది ఏంటంటే అనేక డిస్ట్రిబ్యూటర్షిప్, అంటే ఇనీషియల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటారు. అలా కాకుండా తనదైన శైలిలో స్వయం సమృద్ధి సాధించే దిశలో ప్రతి ఒక్క చిన్న ఎంటర్ప్రెన్యూర్ ఒక మా యొక్క విజయ ఆయిల్ షిప్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని అతను కూడా స్వయంగా వ్యాపార రంగంలో రాణించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా మాతో

0: మా యొక్క ఎగ్జిక్యూటివ్స్ను సంప్రదించి వారి యొక్క బిజినెస్ వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిందిగా నేను యువతరానికి సూచిస్తూ ఉన్నాను.
1: సార్, ఓ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మీరు చెప్పారు సార్. అయితే యువత టీజీ ఆయిల్ ఫేర్తో అనుబంధంగా ఏదైనా చిన్న స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి? సో దీని గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం సార్. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం సార్. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో డిస్కస్ చేస్తున్నాం. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 9:30 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫెడ్ తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఉన్నారు. మనం ఈరోజు టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. సార్ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. నార్మల్గా యువతకి టీజీ ఆయిల్ ఫెడ్తో అనుబంధంగా చిన్న స్థాయి వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి అసలు అవకాశాలు ఉంటాయా సార్?
2: తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న. యువత ముఖ్యంగా

0: ఈ మా ఆయిల్ వ్యాపారాలు కొనసాగించాలంటే మంచి అంటే పొటెన్షియల్ అతనికి వ్యాపార అనుభవము, తర్వాత ఏ ప్రాంతాన్ని అయితే ఎంచుకుంటాడో ఆ ప్రాంతంలో ఏ విధంగా ఆ అమ్మకాలు కొనసాగించవచ్చో అతను ఒక ప్రీ ప్లాన్గా ఉండాలి. ముఖ్యంగా మా దగ్గర ఒక డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే మినిమం అంటే ఒక ఆ యొక్క వ్యక్తి యొక్క గత అనుభవం దృష్ట్యా, తర్వాత అక్కడ ఉండే వ్యాపార స్థితిగతులు, ఏ విధంగా అతను వ్యాపారంలో ఎదుగుదల చెందుతాడో అని ఒక ప్రీ ఇవాల్యుయేషన్కి వచ్చిన తర్వాత మా అమ్మ ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ని సంప్రదిస్తే, అతని ద్వారా మాకు ఒక చిన్న డీలర్షిప్ అతనికి ఇస్తే, అతను యొక్క మా విజయ వ్యాపార వంట నూనెలను అక్కడ ఆ ప్రాంతంలో కూడా తీసుకొచ్చి అతను కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మీ మీ మీ మేనేజర్ని లేకపోతే మీ ప్రతినిధిని కలవాలి అంటే ఎలా సార్?
0: మా ప్రతినిధి అన్ని ప్రాంతాల్లో మా యొక్క ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఆ ఎగ్జిక్యూటివ్స్ మీరు ఏ ప్రాంతంలో అయితే అతను ఎంచుకున్నాడో

0: అవకాశం ఉంటుంది.
1: సార్, మీ మీ మీ మేనేజర్ని లేకపోతే మీ ప్రతినిధిని కలవాలి అంటే ఎలా సార్?
0: మా ప్రతినిధి అన్ని ప్రాంతాల్లో మా యొక్క ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఆ ఎగ్జిక్యూటివ్స్ మీరు ఏ ప్రాంతంలో అయితే అతను ఎంచుకున్నాడో అతని ఎగ్జిక్యూటివ్ నెంబరు, అతని యొక్క పేరు, డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అతనికి అనుకుంటే అతను వ్యాపార అనుభవము, అతనికి అక్కడ ఉండే పరిచయము, అంటే ఎందుకంటే ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తి ఒక కొత్త ప్రాంతంలో పోయి ఈ విజయ ఉంటనుల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళలేడు. అంటే అక్కడ ఉండే ఆ యొక్క ప్రాంతం యొక్క అనుకూలతలన్నీ కూడా ఇతను ఇవాల్యుయేట్ చేసుకొని అతను ముందుకు వెళ్తే అతను ఆర్థికంగా కొంత కొన్ని రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మామూలుగా ఆర్థిక ఆ ప్రాంతం యొక్క అంటే ఆ లొకాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకు ఒక అవగాహన ఉండి ఆ ప్రాంతం గురించి ఒక మంచి పట్టు ఉంటే డెఫినెట్గా వ్యాపారంలో రాణించడానికి ఒక అవకాశం ఉంటుందని మీరు అన్నారు. అయితే ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి సార్ ఒక వ్యాపారికి మీ దాంట్లోకి రావడానికి ఎలాంటివి ఉంటాయి? మేజర్గా వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి సార్?
0: స్ట్రగుల్స్ అంటే మీరు ముఖ్యంగా మన యొక్క కాంపిటేటివ్ బ్రాండ్స్తో ముఖ్యంగా అతనికి అపాయం పొంచి ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్లో చాలా స్వల్ప మార్జిన్తో అతను ప్రలోభాల అంటే వ్యాపారులకు చిరు అంటే చిన్న ఆఫర్స్ అంటే కొన్ని ప్రలోభాలకు ఆఫర్ చేసి అతని యొక్క వ్యాపారాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇతను ఒక అంచనాకు వచ్చి ఈ విధంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది.
1: సో కాంపిటీషన్ డెఫినెట్గా ఎలాంటి కాంపిటీషన్ అయినా ఫేస్ చేసే ఒక ధైర్యంతో ఉండాలి
0: ఉండాలి.
1: సార్. మామూలుగా మీరు గత అనుభవం ఉన్న వాళ్ళని చూసి మనము అవకాశం ఇస్తామని అన్నారు కదా సార్. ఒకవేళ ఫ్రెషర్ అప్పుడే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయి ఫినిష్ అయ్యి గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వాళ్ళు ఇలాంటి వ్యాపారాల్లోకి రావాలి అని అంటే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుందా? లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇంటర్న్షిప్ లాంటివి లేకపోతే గైడెన్స్ లాంటివి ముందు మీరు ప్రిపేర్ చేసి వాళ్ళని వ్యాపారంలోకి తీసుకునే ఏమైనా కార్యక్రమాలు ఉంటాయా?
0: తప్పకుండా అండి, అలాంటి ఎంటర్ప్రైనర్స్, అలాంటి రీసెర్చ్ స్కాలర్స్ను కూడా మేము ఎన్నుకుంటున్నాము. వారికి ఒక చిన్న టాస్క్ ఇచ్చి అంటే టార్గెట్స్ ఫిక్స్ చేసి అతని యొక్క నైపుణ్యాన్ని మేము వెలికి తీయడానికి కూడా అనేక మందిని అనేక ప్రాంతాల్లో మేము ప్రీప్లాన్గా పెట్టాము. చాలామంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా కంటిన్యూ అయిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే మాతో కలిసి మా యొక్క డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి ముందుకొస్తున్నారు.
1: సార్, మిడిల్లో డ్రాప్ అవుతున్నారు అన్నారు సార్. దాంట్లో మీరు చూసిన అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? ఎందుకు డ్రాప్ అవ్వాల్సి వస్తున్నారు? యువత ఎందుకు వెనక అంటే వన్స్ వాళ్ళు ఇంటర్న్షిప్కి వచ్చి దీంట్లో ఉద్యోగం అనేది మనకు వస్తుందా రాదా ఇలాంటి కొన్ని డౌట్స్ వాళ్ళు మేజర్గా రేస్ చేసే ప్రమాదం ఉందా? లేకపోతే ఎలా సార్ ఎందుకు వాళ్ళు డ్రాప్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారు?
0: ముఖ్యంగా మీరు చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే యువత ఈరోజు అతను పని పట్ల సరైన శ్రద్ధ వహించకపోవడమే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనిషి ఉదయం లేచిన అంటే వ్యాపారంలో మనకు ముఖ్యంగా మనకు ఆర్థికంగా మనకు కొన్ని డబ్బాలు సంపాదించాలంటే ఖచ్చితంగా మనం పని పట్ల ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. అలాంటివి లేకపోతే మనం వ్యాపారమే కాదు ఉద్యోగంలో కానీ ఎక్కడ కూడా రాణించలేము.
1: సో క్విక్గా త్వరగా మనం సెటిల్ అయిపోవాలి, త్వరగా మనకి జాబ్ రావాలి, త్వరగా మనం డబ్బులు సంపాదించాలి, ఈ క్విక్ మెంటాలిటీ కొన్ని కొన్నిసార్లు మనం చాలాసార్లు చూస్తుంటాం యంగ్ జనరేషన్లో కదా. రైట్ సార్, నార్మల్గా టీజీ ఆయిల్ ఫెడ్ ఉత్పత్తుల మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మరిన్ని వివరాలు యువతకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి లేకపోతే వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం సార్. కాకపోతే ఇంకొక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొక పాట వినేసి వద్దాం సార్. అలాగే టీజీ ఆయిల్ ఫెడ్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ వాటిని ఎలా సంప్రదించాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఒక బ్రేక్ తీసుకొని ఒక పాట తర్వాత. రైట్, శంకర్ మహాదేవన్ చిత్ర గారు పాడిన ఈ సూపర్ హిట్ పాట తర్వాత బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం కొనసాగుతుంది. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జన్ను సత్యనారాయణ గారు ఇవాళ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఉన్నారు. టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సార్, వన్స్ అగైన్ వెల్కమ్. నార్మల్గా సార్, విజయ ఆయిల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అండ్ ప్రతి బ్రాంచ్కి ఇంకొక బ్రాంచ్కి మధ్య డిస్టెన్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా? ఒకవేళ విజయ ఆయిల్ బ్రాంచ్ పెట్టుకునే వాళ్ళకి సబ్సిడీస్ ఉంటే ఏ విధంగా ఉంటాయి, వాటికి అర్హులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్?
2: ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం పరిధిలో దాదాపు 250 మంది అధికృత డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఇంకా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. దానికోసం యువత ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎంతెంత దూరం ఒక్కొక్కరికి

0: ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పరిధి ఉంది, అంటే ఓవర్ ల్యాపింగ్ కాకూడదు. ఒక డిస్ట్రిబ్యూటర్ పరిధిలోకి మరో డిస్ట్రిబ్యూటర్ వచ్చి విజయ వంట నూనెని కొనసాగించకూడదు. దానివల్ల వాళ్ళలో ఇద్దరిలోనే కాంపిటేటివ్ పుట్టి కాంపిటేటర్ రేజ్ అయ్యి అది మన యొక్క అమ్మకాల్లో ఉత్పత్తిలో గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము బౌండరీ డిమార్కెట్ చేశాం. అంటే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఆ ప్రాంతాల్లో మా విజయ వంట నూనెల అమ్మకాన్ని మేము ప్రోత్సహించాం. ముఖ్యంగా అనేక మంది యువతకు ఇంకా చాలా ప్రాంతాల్లో మా ఎగ్జిక్యూటివ్స్ డిస్ట్రిబ్యూటర్స్ కోసం చూస్తూ ఉన్నారు. అలాంటి వారు యువత ఎక్కడైతే తాను ఎన్నుకున్నాడో ఆ ప్రదేశాన్ని మాకు, అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ యొక్క అక్కడ ఉండే స్థానిక వ్యాపార పరిస్థితులను అంచనా వేసుకొని మా యొక్క ఎగ్జిక్యూటివ్ను సంప్రదిస్తే తప్పకుండా అతనికి మా యొక్క విజయ వంట నూనెల యొక్క డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: సో నార్మల్గా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఆర్థిక భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. సో సబ్సిడీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఈ వ్యాపారంలోకి ఎంట్రీ అయితే మనకు కొంచెం సబ్సిడీ వస్తుంది, మనకు ఆర్థిక భరోసా వస్తుంది, మనం ఒక ఫస్ట్ స్టెప్ వేయచ్చు అని ఎదురు చూస్తూ ఉంటారు. సార్, ఇప్పుడు విజయ తెలంగాణ లేకపోతే టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా ఉద్యోగాలు లేకపోతే డిస్ట్రిబ్యూటర్గా రావాలనుకుంటే, ఈ వ్యాపారంలోకి రావాలనుకుంటే వాళ్ళకి ఏమైనా సబ్సిడీస్ ఉంటాయా సార్? ఉంటే వాటి పరిధులు ఎలా ఉంటాయి, పరిమితులు ఎలా ఉంటాయి, అర్హులు ఎవరు?
0: మామూలుగా మీరు ఇందాక అన్నట్టు అంటే సబ్సిడీల పరంగా చూస్తే ముఖ్యంగా యువతను మామూలుగా అతను ఏదైనా ఒక వ్యాపారాన్ని ఒక చిన్నది 10x12 ఒక 120 SFT ఒక రిటైల్ షాపు అతను నెలకొల్పదలుచుకుంటే మేము అతనికి కావాల్సిన ఇతోదిగా సహకారం మేము మా టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా అందిస్తాం. ముఖ్యంగా బ్యాంకుల పరంగా చూస్తే అతను ఏదైతే ప్రొడ్యూస్ చేస్తాడు బ్యాంక్ గ్యారంటీ, దాని ఈక్వలెంట్ ప్రోడక్ట్స్ మేము విజయ బ్రాండ్ వంట నూనెలో అతనికి అందిస్తాం.
1: సార్, మామూలుగా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఒక డిస్ట్రిబ్యూటర్గా తను స్టార్ట్ చేయాలంటే బ్యాంక్ గ్యారంటీ మీకు ప్రొవైడ్ చేస్తే ఆ గ్యారంటీ లోపు మేము మీరు మార్కెట్కి సంబంధించిన ప్రోడక్ట్ ఇవ్వడము అనేది మీరు చెప్తున్నారు కదా సార్, అసలు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఈ బ్యాంక్ ప్రాసెస్, ఈ గ్యారంటీ ఇదంతా ఎలా ఉంటుంది సార్?
0: ఇది చాలా సులభమైన రీతి. యాక్చువల్గా అతను ఒక 25,000 రూపాయల కనీస డిపాజిట్ EMD, తర్వాత ఒక FSSL లైసెన్సు, అతని యొక్క ఫిరిమి యొక్క GST లైసెన్సు, ఇలాంటి చాలా సులభతరమైన పత్రాలు డాక్యుమెంట్స్ మాకు ప్రొవైడ్ చేస్తే వెంటనే అతనికి మా ఎగ్జిక్యూటివ్ ఎగ్జామిన్ చేసి అతనికి డిస్ట్రిబ్యూటర్షిప్ ఇస్తాం.
1: సో తప్పకుండా వీళ్ళకి ఒక బ్యాంక్ గ్యారంటీ, ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ డెఫినెట్గా ఉండాలి సార్. దీనికి ఏమైనా విద్యార్హతలు ఉన్నాయా సార్? మామూలుగా
0: వ్యాపారానికి అన్లిమిటెడ్, మీరు చాలా బయట మనం ప్రపంచం ఎంతో ఆధునీకరించబడింది. చదువుకున్నవాడు 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, చదువుకున్నవాడు చాలా చిన్న ఆర్థికంగా సంపాదిస్తున్నాము. కాబట్టి దీనికి ఎలాంటి కనీస అర్హతలు అవసరం లేదు.
1: సో ఎవరికైనా ఆలోచన ఉండి మనం జాబ్స్ అంటే మనం వ్యాపార రంగంలో ఎదుర్కోవాలంటే డెఫినెట్గా టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయని సార్ చెప్తున్నారు. టీజీ ఆయిల్ ఫెడ్ ఉత్పత్తుల మార్కెటింగ్ అనేది చాలా ఒక ఏ వ్యాపారానికైనా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది, జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఈ మార్కెటింగ్ పరంగా ఎలాంటి సవాలు ఎదుర్కొంటూ ఉంటారు సార్?
0: ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉంటే మనం అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అనేక ప్లాట్ఫామ్స్లో అనేక విరివిరమైన వంట నూనెలు అంటే వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంది. మేము ఇది మాది ప్రభుత్వ రంగ సంస్థ, మాకు లిమిటేషన్స్ ఉంటాయి. మేము కూడా ఆ విధంగా అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కానీ వివిధ రూపాల్లో కానీ మేము డబ్బులు ఖర్చు పెట్టడానికి మాకు పరిమితులు ఉంటాయి. కాబట్టి మేము వాళ్ళలా వెళ్ళలేము అని చెప్తాము.
1: సో పరిమితమైన మార్కెటింగ్ వాటికి ఏమైనా గైడెన్స్ ఇస్తారా సార్? మామూలుగా డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనం పబ్లిసిటీ
0: తప్పకుండా
1: చేసుకోవచ్చు,
0: వాళ్ళకు వెన్నంటి మా యొక్క సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే మార్కెట్లో అంటే ఈ కాంపిటేటివ్ బ్రాండ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు నాణ్యత మాకు ప్రధానమైన నమ్మకం, వినియోగదారుల యొక్క నమ్మకమే మేము గత 40 సంవత్సరాల నుంచి విజయ బ్రాండ్ వంట నూనెలలో ప్రఖ్యాతి గాంచాము.
1: సో ఇక్కడ ఆయిల్ అంటే ఫస్ట్ మనకి మేజర్గా గుర్తుకొచ్చే విషయం ఆరోగ్యం. సో బయట రకరకాలుగా కల్తీ ఆయిల్ చాలా చాలా వింటూ ఉంటాం. సో మీరు నాణ్యత అన్నారు విజయ ఆయిల్కి సంబంధించి, అసలు దీని ముఖ్య ఉద్దేశం కూడా మన బ్రాండింగ్ అంటే మన ఆరోగ్యం అని అన్నారు కదా, సో దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం సార్. డీలర్లు అలాగే డిస్ట్రిబ్యూషన్ లేదా రీటైల్ వ్యాపారులుగా మారాలనుకునే యువతకి సంస్థ నుంచి ఎలాంటి భరోసా లభిస్తూ ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట వినేసిన తర్వాత మాట్లాడదాం. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకి

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్ప

0: ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 9:44 బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం వింటున్నారు. ఇవాళ తెలంగాణ టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి జన్ను సత్యనారాయణ గారు, టీజీ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్, బిజినెస్ ముచ్చట్లలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు టీజీ ఆయిల్ ఫెడ్ నుంచి, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ వ్యాపారానికైనా మౌత్ టాక్ అనేది ఒక పెద్ద పబ్లిసిటీ సార్, బలమైన ఆయుధం. నాణ్యత బాగుంటే డెఫినెట్గా మౌత్ టాక్ ద్వారా ఆ ప్రోడక్ట్ అయినా ఆ ప్రాజెక్ట్ అయినా జనాలకి రీచ్ అవుతుంది కదా. సో దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? అంటే మామూలుగా మేము నాణ్యతనే నమ్మగలుగుతామా, దానికి సంబంధించి ఏమైనా పబ్లిసిటీ చేయగలుగుతారా, ఎట్లా ఉంటుంది సార్?
2: కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. నాణ్యత పరంగానే విజయ వంట నూనెలకు ప్రసిద్ధి. మేము మా యొక్క ల్యాబొరేటరీలోనే మా యొక్క వంట నూనెలను పరిశీలించకుండా మేము థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఐఐసిటీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లాంటి ల్యాబొరేటరీలలో కూడా మా యొక్క వంట నూనెలను పరిశీలించి అవి కరెక్ట్ ఎఫ్ఎస్ఎస్ఐ దాని ప్రకారం ఉన్నాయా లేవా అని కూడా మేము పరిశీలన చేసుకుంటాం. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఈ కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ ద్వారా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అట్లా వినియోగదారులు అక్కడ దానికి ఆకర్షణ కాకుండా నాణ్యతకు పెద్దపీట వేస్తారు. ఒక్కసారి మా విజయ వంట నూనెలను కొన్నవారు ప్రతి వినియోగదారుడు తప్పకుండా మా యొక్క వంట నూనెలే కావాలని అడిగి మరీ తీసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మేము గతంలో మా దగ్గర ఇక్కడ ప్యాకింగ్ స్టేషను 100 నుంచి 150 టన్నుల మెకానైజ్డ్ సిస్టంలో ఉండే, ఇప్పుడే కొత్తగా మా యొక్క మేనేజ్మెంట్ 200 నుంచి 300 టన్నుల అత్యంత ఆధునీకరితమైన రోబోటిక్ టెక్నాలజీతో, అంటే మాన్యువల్ ఇంటరప్షన్ లేకుండా పూర్తి హైజీనిక్ కండిషన్స్తో మేము మా యొక్క ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ అతి త్వరలోనే మా యొక్క వినియోగదారులకు తీసుకొస్తా ఉన్నాము ఒక రాబోయే కొన్ని రోజుల్లోనే. కాబట్టి ఇంకా మేము మా యొక్క వినియోగదారుల వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము మరింత పెంపొందించడానికి మా యొక్క టీజీ ఆయిల్ ఫెడ్ కృషి చేస్తూ ఉంది.
1: సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించబోతున్నారని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మ్యాన్ లేకుండా అంత పూర్తిగా టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా మార్పులు వస్తున్నాయి. సో ఉద్యోగాలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ దీని ద్వారా?
2: లే, అట్లాంటిది ఏమి ఉండదు. తప్పకుండా అది దానికి కూడా విరివిరిగా అవకాశాలు ఉన్నాయి, అలాంటిది ఏమి ఉండదు.
1: సో నార్మల్గా టీజీ ఆయిల్ ఫెడ్ ఉత్పత్తుల్ని గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ చేయడానికి యువత భాగస్వాములుగా తీసుకోవాలంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్?
2: తప్పకుండా ఉంది. తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మా విజయ వంట నూనెలు, కుగ్రామాల్లో కూడా మా యొక్క విజయ వంట నూనెలు, అంటే రవాణా, ఈ రోజుల్లో మనం తెలంగాణ రాష్ట్రంలో రవాణా పరంగా అన్ని గ్రామాలకు రవాణా సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి మా యొక్క విజయ వంట నూనెలు తీసుకెళ్తున్నాం. మా
1: డిస్ట్రిక్ట్ మనం ఎక్కడున్నా కూడా మనకు డెఫినెట్గా ఒక ఉద్యోగ అవకాశం అయితే తప్పకుండా దొరుకుతుంది. మనం ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా, సిటీలోనే మనం వర్క్ చేయాలని కాకుండా ఎక్కడైనా మనం వ్యాపారం చేసుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో నార్మల్గా విజయ్ ఆయిల్ మనం పొద్దునుంచి సాయంత్రం వరకు సర్టెన్ టైంలో ఆ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి, లేకపోతే వాటి మెయింటెనెన్స్కి సంబంధించి ఏవైనా సహాయ సహకారాలు అందిస్తారా? దీనికి చదువుకున్న వాళ్ళని, లేకపోతే చదువులేని వాళ్ళని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే జాబ్, అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రత్యేకమైన ఏమైనా డిప్లొమా లాంటి కోర్సులు కానీ ఏమైనా అవసరం ఉంటాయా సార్?
2: ఎలాంటి కనీస విద్యార్హతలు అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు వ్యాపారం అన్నది అతని యొక్క మెయిన్ టార్గెట్ అయితే అతను ఏ రంగంలో అయినా కూడా రాణించగలడు. అంటే నేను ఏమంటున్నా, ఒక చిన్న రిటైల్ షాప్, ఒక 10x12, ఒక 120 సేఫ్టీ గల ఒక రిటైల్ షాప్ పెట్టుకొని అతను అన్ని మా యొక్క విజయ వంట నూనెలను వినియోగదారులకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పెద్దగా, అంటే చిన్న చిన్నగా అభివృద్ధి చెందడానికి మా యొక్క 6 ప్రధానమైన వంట నూనెలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ వినియోగదారుల యొక్క నమ్మకాన్ని, అంటే షాప్ను కరెక్ట్ ఉదయం లేచిన వెంటనే మనకు వంట నూనెలు అత్యంత అవసరం. కాబట్టి ఆ టైమింగ్స్ అన్నది, అంటే వారంలో కంటిన్యూగా 6 రోజులు ఉండేటట్టు, అంటే ప్రతి పని దినాన్ని కూడా ఇతను షాపులు తెరిచి వాళ్ళకు అందుబాటులో ఉంచినట్టయితే అతను వినియోగదారులకు ఇతని పట్ల నమ్మకం ఏర్పడి అతని యొక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, విజయ ఆయిల్కి సంబంధించి బిజినెస్ భాగస్వాములు అవ్వటం కోసం తెలంగాణ రాష్ట్రం వాళ్ళు

0: అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవాలా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్హులేనా?
1: తప్పకుండా. ఇప్పుడు ప్రధానంగా మా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికృత డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎక్కడైనా కూడా మా యొక్క డిస్ట్రిబ్యూటర్షిప్స్ ఇవ్వడానికి మేము చాలా రెడీగా ఉన్నాము. మా యొక్క ఇందాక చెప్పినట్టు మా దగ్గర 300 టన్నుల కెపాసిటీ గల అత్యంత అధునాతనమైన ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి మా యొక్క సేల్స్ను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాకు తప్పకుండా అంతటా కూడా అధికృత డిస్ట్రిబ్యూటర్స్ నియమించుకోవడానికి అవకాశం ఉంది.
0: సార్ ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం ఉంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు సార్?
1: చాలా సింపుల్ డాక్యుమెంట్స్, ఇందాక నేను చెప్పినట్టు జిఎస్టీ ఫిరము, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు, మామూలు ఒక 25,000 రూపాయల కనీస డిపాజిట్, అలాంటివన్నీ మాకు సమకూర్చినట్టయితే మేము వెంటనే మా ఎగ్జిక్యూటివ్ ద్వారా పరిశీలన జరిపి అతనికి వెంటనే డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది.
0: ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ నుంచి ఒక హైయెస్ట్ జాబ్ అనేది అధిరోహించాలని మనందరికీ ఒక టార్గెట్ ఉంటుంది. మనం ఆ పొజిషన్కి వెళ్ళాలి, ఒక మేనేజర్ స్థాయి పొజిషన్, లేకపోతే ఒక ఏరియాకి సంబంధించి హై పొజిషన్లో మనం వెళ్ళాలి అనుకుంటాం. సో ఈ ఫీల్డ్లో జాబ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎంట్రీ లెవెల్ జాబ్ నుంచి పొజిషన్స్ ఎలా హైక్ ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం సార్. అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా మార్పు చెందొచ్చు వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఒక పాట వినేసి వద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 9:54 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మనతో ఉన్నారు తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీ జను సత్యనారాయణ గారు. సార్, వన్స్ అగైన్ మీకు వెల్కమ్. నార్మల్గా ఏ వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా చాలామంది మనం ఎలిజిబులా, మన వయసు అయిపోయిందే, మనం ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా, ఇలాంటి సందిగ్ధంలో చాలామంది ఉంటూ ఉంటారు సార్. వర్కింగ్ విమెన్ కూడా కొన్నిసార్లు మధ్యలో ఆపిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేయొచ్చా అని ఒక సందేహంతో ఉంటుంటారు. సో ఈ టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా ఉద్యోగాలు పొందాలంటే వాళ్ళు ఎలిజిబులేనా, అలాగే స్త్రీల కోసం సపరేట్గా ఏమైనా సబ్సిడీ కానీ లేకపోతే ఏమైనా ఉద్యోగ అవకాశాలు కానీ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్?
2: ముఖ్యంగా మీరు చాలా మంచి ప్రశ్న. దీనికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మనం చేసేది కంప్లీట్గా వ్యాపారం. ఈ వ్యాపారంలో అతని యొక్క గత అనుభవము, అతను ఆ విధంగా అతనికి ఆర్థిక స్థోమత ఉందా, అంటే అంత పెట్టుబడి పెట్టి అతను ఆ విధంగా ఇన్కమ్ అంటే ఆర్థిక అభివృద్ధి పొందుతారా లేదా అన్నది అతను ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన మొదటి అంశం. ముఖ్యంగా మహిళల పట్ల చూస్తే, ముఖ్యంగా మనం కూడా తెలంగాణ రాష్ట్రపరంగా ఇప్పుడు మండల మహిళా సమైక్య ద్వారా వాళ్ళకు కూడా, మహిళా సంఘాలకు కూడా మేము డిస్ట్రిబ్యూటర్షిప్స్ ఇస్తున్నాము. మహిళలను కూడా ఆర్థిక రంగంలో వాళ్ళను కూడా ఒక వ్యాపార శక్తిగా తయారు చేయడానికి మా టీజీ ఆయిల్ ఫెడ్ కృషి చేస్తూ ఉంది.
1: సో ఏ ఏజ్లో ఉన్నా మనం డెఫినెట్గా టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా మనం ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అండ్ విమెన్ ఆంటర్ప్రినర్గా ఎదగాలంటే కూడా డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నారు. సార్, ఒక్కసారి ఓవరాల్గా టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా ఒక యంగ్ ఆంటర్ప్రినర్ అవ్వాలనుకుంటే చిన్న బ్రీఫ్గా అసలు ప్రాసెస్ ఏంటో మా శ్రోతల కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్పండి సార్.
2: చాలా తప్పకుండా అండి. ముఖ్యంగా యువత ఈరోజు అంటే ప్రభుత్వరంగా ఉద్యోగ అవకాశాల వైపు చూడకుండా తనదైన శైలిలో అతనే ఒక ఎంటర్ప్రైనర్గా మారి అతను తన కింద అనేక మంది ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా చేసుకొని ఆ చేసుకునే మార్గం క్రమంలో మా యొక్క విజయ వంట నూనెల అమ్మకాలను అతను ఎంచుకున్నట్టయితే అతను తప్పకుండా ఆర్థికంగా అంటే నెలసరి అతను సరిపడా ఆదాయాన్ని సమకూర్చున్నవాడవుతాడు. అంటే మాకు పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ పెద్ద పెద్ద అవసరం లేదు. చాలా చిన్న, ఇందాక చెప్పినట్టు కనీస డిపాజిట్ ఒక 25,000 రూపాయలు, ఒక జిఎస్టి ఫిరిం లైసెన్సు, ఒక ఎఫ్ఎస్ఎస్ఎల్, అవన్నీ కూడా ఆన్లైన్లో ఇట్టే వస్తాయి. అవేం పెద్దగా దాన్ని మనము ఏమంటారు ఆఫీసులకు వెళ్ళి పర్సూ చేసి దాన్ని అప్రూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అతను పని పట్ల అంటే ఈ అమ్మకాల యొక్క పెంపొందించుకోవడానికి అతని పని పట్ల అంకితభావము, అంటే ఇందాక అన్నట్టు కృషి చేయాలి. అంటే నాకు నెలసరి ఒక ఆదాయం తెచ్చుకోవాలనే క్రమంలో అతను కృషి చేస్తే మా యొక్క టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా అతన్ని అన్ని విధాలా మేము ప్రోత్సహించడానికి ముందున్నామని తెలియజేస్తున్నాం.
1: రైట్. సమాజం చాలా ఇస్తుంది, సమాజానికి తిరిగి మేము ఏమైనా ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మంచి భవిష్యత్ ఇద్దామని టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా సార్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో వ్యాపారం చేయాలి అనే ఒక మంచి దృక్పథం మనలో ఉంటే డెఫినెట్గా బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. అర్హత అంటే మనలో ఉన్న ఒక ఎంతూజియాజం, మనం ఒక బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ ఆంటర్ప్రినర్గా 10 మందికి మనం సెటిల్ అయిపోయి మనతో పాటుగా మన చుట్టూ వాళ్ళందరినీ కూడా మనం ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా ఉద్యోగాలు కల్పించే స్థాయికి మనం ఎదగాలనే ఒక మోటో మనకు డెఫినెట్గా ఉంటే డెఫినెట్గా టీజీ ఆయిల్ ఫెడ్ ఎప్పుడు కూడా మంచి అవకాశాలను కల్పిస్తుందని చెప్తున్నారు. రైట్. ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ జను సత్యనారాయణ గారు చెప్పిన బిజినెస్ ముచ్చట్లు. సో ఒక మంచి ఒక అంశం గురించి తో మళ్ళీ నెక్స్ట్ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో కలుద్దాం. సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి ఇవాళ టీజీ ఆయిల్ ఫెడ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు యువతకి మెయిన్గా చాలా మంచి సందేశం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: థ్యాంక్ యూ సార్. మేము మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వివిధ భారతి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A పై స్వల్పకాలిక చర్చ కొనసాగుతుంది. అలాగే ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభ్యులు చర్చించనున్నారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 1000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవర్చనకర్త పండిత్ ప్రదీప్ మిశ్రాజీ నిర్వహించిన పవిత్ర శ్రీ శివ మహాపురాణ కథా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాయ్బరేలీ ఎయిమ్స్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నవంబర్ 19 నుంచి రాజీవ్ యువ వికాస పథకం కింద లబ్దిదారులకు స్వయం ఉపాధి కోసం 100,000 రూపాయల వరకు తొలి విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు తెలియజేశారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన 255వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్ఛార్జ్ గద్వాల విజయలక్ష్మి అర్జీలను స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజావాణి ధ్యేయమని పేర్కొంటూ అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. రైతు నేస్తం 107వ ఎపిసోడ్లో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. పంట విస్తీర్ణ వివరాలను డిజిటల్ క్రాప్ బుకింగ్ యాప్లో నమోదు చేయించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చితి వాతావరణం నెలకొందని, అనేక యుద్ద పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. AERNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశం.

0: లోని వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే, హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా.

0: బల్లకి బంగారు బల్లకి మణిగంటుడికి నాడు అందాల బల్లకి
1: బంగారు బల్లకి మణిగంటుడికి నాడు అందాల
0: అరే మల్లెపూల బల్లకి బంగారు బల్లకి మణిగంటు

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు ఇరుముడి సినిమా నుంచి డప్పు శ్రీను పాడిన పాట. అది శ్రీనివాస్ రావు రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు మలక్పేట నుంచి రమేష్ శ్రీనివాస్, ఇంకా రంగారెడ్డి ప్రొద్దుటూరు నుంచి మోటకృష్ణ సంతోష, ఇంకా కుందలవాడి మహారాష్ట్ర నుంచి సావన్కర్ గంగాధర్ విజయలక్ష్మి.

0: మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి మీరు విన్న పాట అది. శ్రీరామ్ చంద్ర, సమీరా భారద్వాజ్ పాడారు. భాస్కర్ భట్ల రచన, మికిజి మేయర్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పీర్జాదిగూడ నుంచి శ్రీకర్ అభిరామ్, అస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రావేణి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద్ గుడి సత్యమ్మ, జనగాం నుంచి చింతా శ్రీనివాస్.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ KYC.
3: LIC, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సర్కార్ వారు పాట సినిమా నుంచి జోనితా గాంధీ శ్రీకృష్ణ పడిన పాట, అది అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి సత్యనారాయణ, బోడుపల్లి నుంచి కృష్ణ గీత, హైదరాబాద్ గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ది వారియర్ సినిమా నుంచి హరిచరణ్ పాడిన పాటది శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు బెంగళూరు నుంచి సుజాత, ఆర్ గణేష్, నందిపేట నుంచి వెంకటేష్, జయాగూడ్ నుంచి ప్రేమ్ కుమార్, శ్రీలత, కర్మన్ ఘాట్ నుంచి భరతమ్మ, రాజమ్మ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. లెజెండ్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు వరంగల్ కాశీబొగ్గు నుంచి నల్ల సుదర్శన్ సరిత, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోదా.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి రమణ గోగుల మధుప్రియ పాడిన పాటది భాస్కర్ భట్ల రచన, భీమ్స సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను, చందానగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ, అనితా.

0: జార్జ్ రెడ్డి సినిమా నుంచి మంగ్లి పాడిన పాటది. మెట్టపల్లి సురేందర్ రచన, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు అనంతపురం కొడిమి నుంచి అఖిల అరుణ, కోకాపేట నుంచి లక్ష్మీ అరవింద్, ఇబ్రహీంపట్ నుంచి గోపి కిషన్ ఉమావతి, ఆదోని నుంచి రాజశేఖర్ రెడ్డి.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి పాట వినిపించమని మెసేజ్ చేశారు నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి బోధన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు, వరంగల్ మున్రాయి నుంచి అనుముల, మోహన్ సుభద్ర. అనురాగ్ కులకర్ణి పాడారు ఈ పాటని. భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.
1: Shankar, Ustad Ismat Shankar.

0: مات نوت رمرا.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: విక్రాంత్ రోనా సినిమా నుంచి పాటను అడుగుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గు నుంచి దాసి రామచంద్రం, సుమతి నిజామాబాద్, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్ షేక్ చందా, నకాష్ అజీజ్ మంగిలిపడారి పాటని రామజగ శాస్త్రి రచన, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. కాటమరాయుడు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు కేపీహెచ్బి గాల్ని. రోడ్ నెంబర్ 1 నుంచి రాము, ఇంకా రామ్నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి సునీల్ నాగరాజు, కీసర రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాదిరి, ఓల్డ్ అల్వాల్ నుంచి కొండా పవన్, వీళ్ళందరి కోసం ఈ పాట శ్రేయా ఘోషాల్, అమర్ మాలిక్ పాడారు, అనంత శ్రీరామ్ రచన, అను ప్రవీణ్ సంగీతం అందించారు.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
0: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
2: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
3: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
4: నేను లోకల్ సినిమా నుంచి కపిల్ ఇంకా సమీరా భరద్వాజ్ పాడిన పాటది శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, తాళ్ల రాంపూర్ నుంచి రజిత బుచ్చయ్య, చప్పల్ బజార్ నుంచి మేడిశెట్టి కొండలరావు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం గాడ్ ఫాదర్ సినిమా నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాట. అనంత శ్రీరామ్ రచన, తమనేస సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నిజామాబాద్ జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్, నందిపేట నుంచి వెంకటేష్, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, శాంతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలువురు సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిస్తున్నారు. ఈరోజు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22 పై ఎల్నినో ప్రభావం, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. చేయూత నూతన పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. వరుసగా 3 రోజులు సెలవు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రక్షణ దళాలు, పరిశోధన అభివృద్ది సంస్థలు, పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యపడుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల ఎఫ్ఐఆర్ రికార్డుల డేటాను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, డీజీపీ సివి ఆనంద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమం సమయంలో నమోదైన ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, జైలు శిక్షలకు సంబంధించిన అధికారిక రికార్డులను కమిటీకి అందజేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీకి, నేతలకు అవినీతికి నిలయాలుగా మారాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనుక ఎంతో అవినీతి దాగి ఉందన్నారు. షూటింగ్ క్రీడల్లో తెలంగాణ పోలీసు సిబ్బంది సత్తా చాటారు. రాష్ట సౌత్ జోన్ స్థాయి పోటీల్లో కలిపి 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. విజేతలను డీజీపీ సివి ఆనంద్ అభినందించారు. రాబోయే జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ రంగంలో ఎవరైనా చైల్డ్ ప్రాడిజీలు ఉన్నారంటే వారిలో అందరికంటా ముందుండే వ్యక్తి ఆయన. తెలుగు సినీ ప్రపంచంలో నౌషాద్ వంటి హిందీ సంగీత దర్శకుల చేత గుర్తింపబడి గౌరవించబడే ఒకే ఒక్క సంగీత దర్శకులు కూడా ఆయనే. ఎంతకీ ఆ సంగీత దర్శకులు ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

సినిమా బాణీల్లో ఆయనది ఒక ప్రత్యేకమైన వరవడి. అంతో ఇంతో సంగీతం తెలిసిన వారు ఆయన బాణీ వినగానే టక్కును గుర్తుపట్టేవారు. ఆ రోజుల్లో ఆయనే సాలూరి రాజేశ్వరరావు. ఆయన స్వరాలలో వైవిధ్యానికి కారణం పాటల్లో క్వాలిటీ ఉండాలనే తపన. ఆ తపనతోనే కులగోత్రాల సినిమాలో అయ్యయో చేతులు డబ్బులు పోయినేలాంటి పాటల్లో ఎంతటి హాస్యరసం ఉందో సంగీతం క్వాలిటీ కూడా అంతే ఎక్కువ ఉంచారు సాలూరి. ఆరాధన సినిమా కోసం ఘంటసాల చేత పాడించిన నా హృదయంలో నిద్రించే చెలి పాట అదే బాణీలో వచ్చింది మొదట బెంగాలీలో. అయినా బెంగాలీ బాణీలో లేని జీవం మన తెలుగు బాణీలో వినపడుతుంది. అదే సాలూరి స్పెషాలిటీ. ఇక సాలూరి సినీ ప్రస్థానం గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:17. పాడగలిగే వాళ్ళ నుంచి పాట పిండడం ఆ సంగీత దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. 1953లో సినీ రంగంలోకి వచ్చిన సుశీల చేత చాలా మంచి పాటలు పాడించారు సాలూరి. భక్త ప్రహ్లాద్ సినిమాలోని చేతులారంగ కమలాక్షు లాంటి భాగవత పద్యాలు అంత గొప్పగా పాడించడం ఇంకెవ్వరి తరం కాదు. ఇక తెలుగు సినిమాల్లో జావళి పాట జావళి పాటల్లో సాలూరి వారు తీసుకొచ్చిన సంగీతం మరెవ్వరు తీసుకొచ్చినట్టు కనపడదు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సాలూరి రాజేశ్వరరావు స్వరాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక సినిమాల్లో వీణా సితార్ లాంటి వాయిద్యాలని పాటల ద్వారా పరాకాష్ఠకు తీసుకువెళ్ళింది సాలూరి వారే. పాడవేళ రాధిక, ఏమని పాడేది నువ్వు ఈవేళ, నీవు లేక వీణ పలుకనినన్నది, పాడేది నీనామమే గోపాల లాంటి పాటల్లో చరణానికి చరణానికి మధ్య స్వరకల్పనలో వీణను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేశారు ఆయన. ఏమని పాడేదనో పాటలో సుశీల కన్నా ముందు వినిపించే వీణను పలికించింది ఎవరు అంటే, అప్పటికే గొప్ప పేరు తెచ్చుకున్న ఈమని శంకర శాస్త్రి గారి శిష్యుడు చెట్టిబాబు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:34. ఇక సాలూరి వారు జై జవంతి రాగంలో స్వరకల్పన చేసిన డాక్టర్ చక్రవర్తి సినిమాలోని మనసును మనసై పాటలు వినిపించిన సీతార్ సంగీతానికి దీటైన సంగీతాన్ని సృష్టి చేయడం మరో సంగీత దర్శకుడికి అసాధ్యమని చెప్పాలి. ఇక అదే రాగంలో భక్త జయదేవ సినిమాలో జయదేవుడి గీతం మరొకటి స్వరకల్పన చేశారాయన. అది వదసి ఎదిక్కించి దప్పి అనే పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో అలనాటి మేటి సంగీత దర్శకులు సాలూరి వారి స్వర సినీ ప్రస్థానం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక సాధారణంగా ఏ రంగంలోనైనా ఒక వ్యక్తి క్రియేటివిటీ చిన్న వయసుతో పోలిస్తే వయసు పెరిగే కొద్దీ తగ్గుతుంది అనుకుంటాం అందరం. అయితే సాలూరి వారిలో మాత్రం అస్సలు తగ్గలేదు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే 1977లో స్వరకల్పన చేసిన ఎవరు నేర్పేరమ్మ ఈ యొక్క మొక్కు పాట. ఈ పాట బిళహరి రాగంలో కట్టి సుశీల చేత పాడించారు. ఇక 1961లో భక్త జయదేవ సినిమాలో ప్రళయ పయోధి జలే పాటను ఘంటసాలి గారి చేత అద్భుతంగా పాడించిన ఘనత కూడా రాజేశ్వరరావు గారిదే. ఈ పాటను 10 రాగాల్లో స్వరబద్ధం చేశారు సాలూరి. అయితే గొప్పతనమంతా ఒక్కొక్క అవతారానికి ఆయనకి ఎన్నుకున్న రాగంలో కనపడుతుంది. బుద్ధుడికి భాగేశ్వరి, రాముడికి కేదార గౌళ, ఇది రాముడికి ఇష్టమైన రాగమట. ఇలా ప్రతి అవతారానికి తగ్గట్టు రాగ నిర్ణయం చేయడం సాలూరి ప్రత్యేకత. ఇక నరసింహ అవతారానికి సింహేంద్ర మధ్యం వాడడం రాజేశ్వరరావు గారి సంగీత సాహిత్య పరిజ్ఞానానికి ఒక మచ్చుతునక.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక సాలూరి వారు మాయాబజార్ సినిమాలో మోహనరాగంలో స్వరపరిచిన లాహిరి లాహిరి లాహిరిలో, భాగేశ్వరిలో స్వరపరిచిన నీకోసమే నే జీవించినది, బృందావని సారంగర్ రాగంలో స్వరపరిచిన చూపులు కలిసిన శుభవేళ పాటల్లో ఆయన ముద్ర స్పష్టంగా వినపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు పెండియాల నాగేశ్వరరావుని సాలూరి వారిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, ఆయన ఎక్కడండి బాబు, ఆయనలాంటి సంగీత దర్శకుడు మళ్ళీ పుట్టబోడు అన్నాడట. ఇది నిజంగా ఒక సర్టిఫికెట్. తెలుగు పాట ఉన్నంతకాలం రాజేశ్వరరావు మనందరిలో సజీవులే.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: చల్లగాలిలో యమునా తటుపై శ్యామసుందరిని మురళిని మ్రోహించిన మూవీ, మనసున మల్లెల మాలలూగించిన తావి, నిన్నలేని అందమేదో నిద్రలేపిన రవి, వెన్నెలలోని వికాసమై నిలిచిన సంగీత జీవి, పగలే వెన్నెలగా జగమే ఊయలగా పవిత్ర యాత్ర సాగించిన మధుర నాదయాత్రికుడు మనస్వర రాజేశ్వరుడు, జీవన జీవం గానమున్నంత వరకు ఆయన మన పాటకు పల్లవి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. పాప ఎప్పుడు ఈ మార్కెట్లోనే ఉంటావా, స్కూల్కి వెళ్ళవని అడిగాడు అతను. స్కూల్ అంటే ఏమిటి భాయ్ అని ప్రశ్నించింది 10 ఏళ్ళు నిండిన పాప. అభిచిత్తన అబ్బాయికి ఎలా చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు సిగ్నల్లో ఒక కారు వచ్చి ఆగింది. అందులో ఓ చిన్నారి కథల పుస్తకం చదువుకుంటూ ఉంది. అభిజిత్ ఆ పాపని స్కూల్ చూపించి, స్కూల్ అంటే అదిగో అలా చదవడం నేర్పించేది, నువ్వు కూడా నేర్చుకుంటావా అని అడిగాడు. ఆ పాప సరే అంది. అలా ఆ రోజు సాయంకాలమే పూణే మార్కెట్ యార్డ్లో ఉన్న ఓ ఫుట్పాత్ మీద ఆ పాపకి వాళ్ళ చెల్లెలకి చదువు చెప్పడం ప్రారంభించాడు అభిజిత్. 2 రోజే 60 మంది పిల్లలు వచ్చారు. అలా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు అభిజిత్. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. పూణేకి చెందిన అభిజిత్ అనే వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాం కదా. అభిజిత్ అమ్మ సుమన్ గొప్ప గొప్ప సంఘ సంస్కర్తల గురించి తన కొడుకు కథలుగా చెప్పి పెంచింది. ఆ కథలే తనకి సేవా దృక్పథాన్నే కాదు, చిన్నప్పుడే కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇచ్చాయని చెప్తాడు అభిజిత్. కష్టాల మధ్య క్యాటరింగ్ బాయ్గాను, కిరాణా షాప్లోనూ పనులు చేస్తూనే 10th క్లాస్ చదివి జూనియర్ కాలేజీలో చేరాడు. అప్పట్లో అభిజిత్ అమ్మ గురించి ఒక కవిత రాశాడు. అది బాలల హక్కుల ఉద్యమకారిణి సింధూతాయి దృష్టికి వెళ్ళింది. దాంతో తన సంస్థలో కార్యకర్తగా తీసుకున్నారు ఆవిడ అభిజిత్ని. అలా సేవారంగంలోకి అడుగుపెట్టారు. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. లేలంలో సమయం 12:20. ఇక అభిజిత్ ఫుట్పాత్ మీద ఉండే పిల్లల్ని చేరదీసి చదువు చెప్పడం ప్రారంభించిన తర్వాత అతని క్లాస్మేట్స్ కూడా అతనితో కలిశారు. ఒక బడిలా ఫుట్పాత్ను మార్చేశారు. దీంతో పూణే నగరంలోని ఎంతోమంది కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులు ఎందరో ఈ పాఠశాలను నడపడంలో భాగస్వాములయ్యారు. మొదట్లో ఆ పిల్లలకి కొన్ని అక్షరాలు నేర్పించి తర్వాత ఆ పిల్లల్ని స్కూల్లో చేర్చాలనుకున్నారు అభిజిత్ బృందం. అయితే ఈ క్రమంలో ఎన్నో కష్టనష్టాలు అన్నింటినీ ఎదురొడ్డి అనుకున్న సాధించారు వీరు.

0: bolo tme.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది.

0: ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇక అభిజిత్ బృందం ప్రస్తుతం పూణేతో పాటు ముంబై, మహారాష్ట్రలో అమరావతి నగరాల్లో సాయంత్రం బడులు నిర్వహిస్తున్నారు. ఫుట్పాత్ పై నివాసం ఉండే పిల్లల్ని చేరదీసి బడుల్లో చేర్పించి సాయంత్రం పాఠాలు చెప్తారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏలు ఇలా వివిధ కాలేజీల విద్యార్థులు అందరూ కలిసి 250 మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఒక సంస్థగా ఏర్పడి అవసరమైన కంప్యూటర్లు, ట్యాబ్లతో అత్యాధునిక మెలకువలను కూడా ఈ పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా 1700 మంది విద్యార్థుల్ని తొలిసారి పడిముఖం చూసేలా చేసింది అభిజిత్ బృందం.

0: సమయం 12:30 వస్తుంది తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో

5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరుదేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను, సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం, పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుంది.

0: ఉందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవవైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నేపాల్ను ముంచెత్తిన వరదల తాకిడికి మరణించిన వారి సంఖ్య 1399కి చేరింది. 8 ప్రభావిత జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు, పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు. సమర్పణ ఆర్జే రేణు.
3: మన ఇంట్లోనే ఉంటుంది, మనకు తెలియకుండానే ఉంటుంది. ఖరీదైన హెల్దీ ఫుడ్ కాదు, పెద్ద పెద్ద పేర్లు పెట్టి అమ్మే సప్లిమెంట్ కూడా కాదు. మన అమ్మ వంటగదిలో, మన పోపుల డబ్బాలో, మన ఫ్రిడ్జ్ లో ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈట్ ఫిట్ లో ఒక చిన్న ఛాలెంజ్, మీ వంటింట్లో ఈ 10 ఫుడ్స్ ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేయండి. ఒకసారి కిచెన్ గుర్తు చేసుకోండి. పోపుల డబ్బా, పప్పుల డబ్బా, పెరుగు, పల్లీలు, పసుపు, ఆకుకూరలు. అయితే మీరు ఇప్పటికే చాలా వరకు సూపర్ ఫుడ్ షాపింగ్ చేసినట్లే. నేను ఆర్జరేను.

వింటున్నారు ఈట్ ఫిట్. ఈరోజు మన టాపిక్ మన వంటిట్లోనే ఉన్న 10 సూపర్ ఫుడ్స్. కానీ ఒక చిన్న క్లారిఫికేషన్, సూపర్ ఫుడ్ అంటే ఏదో మ్యాజికల్ ఫుడ్ కాదు. పోషకాలు ఎక్కువగా ఉండి బ్యాలెన్స్డ్ డైట్ లో భాగమైనవి సాధారణంగా మనం చెప్పే ఆహారాలు కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఆ 10 ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా? సూపర్ ఫుడ్ 1, పప్పులు. మన వంటింట్లో మొదటి సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? పప్పు. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల పప్పులో కదా. పేర్లు వేరు కానీ మన ఆహారంలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం ఇలాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. మనందరికీ తెలిసిందే ఇవన్నీ పోషకాహార నిపుణులు ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తూనే ఉన్నారు. అందుకే మన ట్రెడిషనల్ ఇండియన్ మీల్స్ లో పప్పు ఒక రెగ్యులర్ ఐటమ్గా ఉండటం చాలా మంచి విషయం. పప్పు తింటే ప్రోటీన్ వస్తుందా? అవును, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పల్స్ మంచి సోర్స్. అందుకే అన్నం లేదా రొట్టెతో పప్పు కూరగాయలు కలిపి తినటం బ్యాలెన్స్డ్ మీల్ కి మంచి ఫౌండేషన్. ఇక సూపర్ ఫుడ్ 2, పల్లీలు. రెండో సూపర్ ఫుడ్ చాలా అఫోర్డబుల్, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మనకు ఏదైనా చిరుతిండి తెలిసింది అంటే పల్లిపట్టితోనే కదా. చిన్న పల్లిపట్టి బోల్డ్ అన్ని లాభాలు. ఈజీగా మనం జేబులో పెట్టుకుని టీచర్ పాఠం చెప్తూ ఉంటే చటక్కున నోట్లో వేసుకుని మింగేసేవాళ్ళం. సరే, ఇంతకీ పల్లీల్లో ఉన్న ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం లాంటి పోషకాలన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగాల్ని ఇస్తూ ఉన్నాయి. ఒక చిన్న టిప్, స్నాక్ టైంలో బిస్కెట్ ప్యాకెట్ కి బదులుగా ఒక చిన్న ప్రోటీన్ రోస్టెడ్ పీనట్ ని ఆప్షన్ గా ప్రయత్నించండి. ఇప్పుడు ఒక సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మన వంటింట్లోనే ఉన్న 10 సూపర్ ఫుడ్స్ గురించి. సూపర్ ఫుడ్ 3 పెరుగు. మూడో సూపర్ ఫుడ్ మన భోజనం చివరిలో వచ్చే చల్లని ముద్ద పెరుగు. కర్డ్లో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం వంటి న్యూట్రిషన్స్ ఉంటాయి. అలాగే యోగర్ట్ కర్డ్ అంటే ఈ రెండు ఒకటే. వీటిలో ఉండే లైవ్ కల్చర్స్ కొన్ని ఫర్మెంటెడ్ డైరీ ప్రోడక్ట్స్కి ప్రత్యేకమైన లక్షణాలను ఇస్తాయి. అందుకే పెరుగు మన ట్రెడిషనల్ డైట్లో ఎప్పటి నుంచో భాగంగా ఉంది. మజ్జిగ, పెరుగన్నం, పెరుగు వడలు మన పెద్దలు వేసే వచ్చిందంటే చాలు. ఎక్కువగా మజ్జిగ తీసుకునేవారు. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మజ్జిగని వాళ్ళ చేతికి అందించేవాళ్ళు. అందుకే ఎవరింటికి వచ్చినా వాళ్ళ కడుపు చల్లగా ఉండాలి అనుకునేవాళ్ళు. అలాగే మన జీవితాలు కూడా ఆరోగ్యంగా ఉండేవి. అయితే ఒక విషయం, చక్కెర కలిపిన ఫ్లేవర్డ్ యోగర్ట్ కంటే ప్లెయిన్

తీసుకోవటం సాధారణంగా మంచి ఎంపిక అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. మీకు పెరుగన్నం ఇష్టమా లేకపోతే మజ్జిగ ఇష్టమా? నన్ను అడిగితే అయితే పెరుగన్నంలో చక్కగా పోపు వేసుకొని దానిమ్మ గింజలు వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే టేస్ట్. అంతేకాకుండా పెరుగన్నంలో అరటిపండు నంచుకొని తినడం కూడా మీలో చాలామందికి అలవాటే ఉండి ఉంటుంది కదా. సరే, నేను చెప్పాలంటే మాత్రం మధ్యాహ్నం వేడివేడి అన్నంలో పెరుగన్నం తిన్నాక ఒక చిన్న అరటిపండు తీసుకుంటే ఉంటుంది ఆ అద్భుతం. సరే, ఓ పాట వినేసిద్దాం.

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము మన వంటి ఇంట్లోనే ఉన్న 10 సూపర్ ఫుడ్స్ గురించి. సూపర్ ఫుడ్ 4, ఆకుకూరలు. వర్షాకాలంలో ఆకుకూరలకి దూరంగా ఉండాలని చెప్పేది మా అమ్మమ్మ. నిజమే కదా, వర్షాకాలంలో రకరకాల నీళ్లు అటు ఇటు మారడం అనేది జరుగుతుంది, కాబట్టి ఆకుకూరల్లో పురుగులు అవి ఉన్నా మనకు తెలియదని అలా చెప్పేవాళ్ళట. సరే, ఇప్పుడు మన ప్లేట్కి కలర్ తీసుకురావాలి. ఎలా, ఆకుకూరలు ఉన్నాయి కదా, అందులో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర. మన దగ్గర ఆకుకూరలకు కొదవే లేదు. ఆకుకూరల్లో ఫైబర్, ఫోలేట్, విటమిన్ కే, విటమిన్ ఏ లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. మరి పిల్లలకు ఆకుకూరలు తినిపించాలంటే కొంచెం కష్టమే, కాకపోతే వాళ్ళకి పెట్టేటప్పుడు మనం పాలకూరతో ఫ్రైడ్ రైస్ చేయడము, లేకపోతే తోటకూరతో వాళ్ళకి మంచిగా పెసరపప్పు వేసి కొంచెం కిచడీలాగా చేయడము, లేకపోతే గోంగూర పులిహోర చేయడము, మెంతికూరతో వాళ్ళకి చిన్న కొంచెం శనగపిండి వేసి బజ్జీలాగా వేసి చూడడము, చుక్కకూర బజ్జీలు కూడా చాలామంది చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నామనుకోండి, పకోడీలు కూడా పాలకూరతో, తోటకూరతో, చుక్కకూర, మెంతికూరతో చేస్తూ ఉంటారు. మీరు ఓన్లీ ఆనియన్తో పకోడీలు చేస్తే మాత్రం ఈసారి ఆకుకూరలతో కూడా ట్రై చేసి చూడండి. సరే, మరి పిల్లలకి తిననని మారం చేసినప్పుడు ఆకుకూరల్లో ఈజీగా కలిపేస్తాం. ఇంటిలో పాది తినేస్తారు ఆకుకూరల్ని. చపాతీలో కలిపేసి మనం పాలక రోటి, తోటకూర కూడా కలిపేసుకోవచ్చు, మెంతికూర, మేతి రోటి, ఇలా ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. ఇక టిఫిన్స్ విషయానికి వస్తే దోశ బ్యాటర్లో కలపండి, కూరగా వేరే ఫ్లేవర్తో తయారు చేయండి. ఒకే ఫుడ్ని వేరే రూపంలో ఇస్తే పిల్లలు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు డిన్నర్లో మీ ప్లేట్లో గ్రీన్ కలర్ ఉందా లేదా, లేకపోతే ఈరోజే ఒక ఆకుకూరను మీ మెనూలో చేర్చుకోండి. ఇప్పుడు సాంగ్.

సూపర్ ఫుడ్ 5 పసుపు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్, నేను ఆర్జే రేణు. మన కిచెన్ లో అనాది నుంచి వస్తున్నది పసుపు. పసుపు లేకుండా ఏ శుభకార్యం కూడా జరగదు. ఎవరింటికి వచ్చినా కూడా పసుపు ఇచ్చేటప్పుడు ముందుగా పెట్టేది కుంకుమ, తర్వాత పసుపు. గడపకు కూడా మనం పసుపు రాస్తూ ఉంటాము కదా. ఇలా మన భారతీయ సాంప్రదాయంలో, వంటకాల్లో పసుపు చాలా కాలంగా ఉంది, దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. తర్వాతి జనరేషన్స్ కూడా దీన్ని ఉపయోగించాలని ఈ రోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పసుపులో ఉండే ప్రధానమైన బయో యాక్టివ్ కాంపోనెంట్ సర్క్యూమ్ అనేది ఇన్ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఇలాంటి లక్షణాలని కూడా ఉన్నాయి అని చెప్పి ఎన్నో పరిశోధనలు అయితే జరిగాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి. పసుపు క్రిమి సంహారిణి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చటుక్కున మనకి ఏదైనా కోస్తూ ఉన్నప్పుడు చేయి తెగిందనుకోండి, పసుపు తీసి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. ప్రతి వ్యాధికి మెడిసిన్ అని చెప్పడం వేరు, దాన్ని వంటల్లో ఉపయోగించడం వేరు. అందుకే పసుపు అన్ని నయం చేస్తుంది అనే క్లెయిమ్ను బ్లైండ్లీ నమ్మకండి. మన వంటలో తగిన మోతాదులో పసుపు ఉపయోగించడం మాత్రం మంచి విషయమని గుర్తించండి. అది మన ట్రెడిషన్ కూడా. అంటే పసుపును వేసేటప్పుడు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేడవ్వగానే ఫస్టే పసుపు వేయకుండా మనము పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ వేసిన తర్వాత పసుపు వేయడం మంచిదని చెప్తుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా నూనెలో పసుపు కనుక వేసాము అంటే అది మాడిపోతుంది. మన వంటింట్లో మెడిసిన్ క్యాబినెట్ కంటే ముందు స్పైస్ బాక్స్ ఉంది కదా. సరే, నెక్స్ట్ సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అదే నువ్వులు. ఆరవది నువ్వులు. చిన్నగా ఉంటాయి కానీ కాల్షియం, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి న్యూట్రియంట్స్ ఎన్నో ఉన్నాయి ఇందులో. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. మన దగ్గర నువ్వులతో చేసిన నువ్వుండలు, చట్నీ, పొడులు, వంటకాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకరకాలుగా మనం స్నాక్గా నువ్వుల్ని వాడుతూ ఉంటాం. అంతెందుకు, ఇప్పుడు అందరూ స్టాటర్స్ తింటున్నారు, సలాడ్స్ తింటున్నారు, వాటిలో జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని కూడా ఈ నువ్వుల్ని తింటూ ఉన్నారు. అయితే నల్ల నువ్వుల్ని కొంచెం తక్కువగా వాడుతూ ఉంటారు, తెల్ల నువ్వుల్ని మాత్రం విరివిగా మనం వాడుతూనే ఉంటాం. ముఖ్యంగా ట్రెడిషనల్ రెసిపీస్లో నట్స్ అండ్ సీడ్స్ ఉపయోగించడం వెనుక న్యూట్రిషన్ కూడా ఉంది. కానీ మళ్ళీ అదే రూల్, హెల్దీ ఫుడ్ అయినా ప్రోటీన్ మ్యాటర్స్. అంటే హెల్దీ అనే పేరు వచ్చిందని అన్లిమిటెడ్గా తినడం కాదు, చిన్న క్వాంటిటీని రెగ్యులర్ బ్యాలెన్స్డ్ డైట్లో ఇంక్లూడ్ చేయటం మంచిది. ఇప్పుడు పాట వినేసిద్దామా?

సూపర్ ఫుడ్ 7 అరటిపండు. ఇప్పుడు ఫ్రూట్ బాస్కెట్ లోకి వెళ్దాం. అరటిపండు కనిపించింది, చటుక్కని తినేద్దాం. చాలా సింపుల్. ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే, అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినా కూడా అర్థం చేసుకోలేని వాడివి నువ్వేరా బాబు అని అంటూ ఉంటాం కదా. హే, మీరు కూడా అన్నారు కదా. చాలా సింపుల్ ఫ్రూట్, కానీ పొటాషియం, విటమిన్ B6, ఫైబర్, కార్బోహైడ్రేట్ వంటి న్యూట్రియంట్స్ ఎన్నో ఉన్నాయి. వర్కౌట్ తర్వాత లేదా స్నాక్గా కూడా చాలా మంచిది బనానా తీసుకుంటే అని చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్లు. కొన్నిసార్లు కొంతమందికి ఇది అడ్వైస్ కాదు అని చెప్తున్నారు డాక్టర్స్. మిల్క్ షేక్లో షుగర్, ఐస్ క్రీమ్ వంటివి ఎక్కువైతే హెల్దీ ఫ్రూట్ స్నాక్గా, డెజర్ట్గా ఇది మారిపోవచ్చు. కాబట్టి ఫ్రూట్కి అన్నెసెసరీ ఎక్స్ట్రా తగ్గిస్తే బెటర్. సూపర్ ఫుడ్ 8, రాగులు, మిల్లెట్స్. ఇప్పుడు మన ట్రెడిషనల్ గ్రైన్స్కి ఒక బిగ్ కంబ్యాక్. ప్రతి ఒక్కరికి కూడా వెనక్కి వెళ్ళినట్లుగా అదొక ట్రెండ్ లాగా రాగులు, సజ్జలు, జొన్నలు వంటి మిల్లెట్స్ని వాళ్ళ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ఇవి ఫైబర్, మినరల్స్ వంటి పోషకాలని అందిస్తాయి. చాలా మంచిది కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బీపీ, షుగర్ అని బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో ఉంటున్నారు బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు. అయితే ఖచ్చితంగా ఈ రాగులు, మిల్లెట్స్ని మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మిల్లెట్స్ అంటే వెంటనే రైస్ బ్యాడ్, మిల్లెట్ గుడ్ అని డిబేట్ చేయాల్సిన అవసరమే లేదండి. మన డైట్లో వెరైటీ ముఖ్యం. అన్నం తింటూ కొన్ని రోజులు మిల్లెట్ బేస్డ్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు. రాగి సంకటి, రాగి దోశ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఇలా మనం ఏది చేసినా మిల్లెట్స్తో చేస్తున్నప్పుడు రైస్ను కూడా కలుపుకోవచ్చు. మధ్యాహ్నం నేను రైస్ తినకపోతే ఉండలేను అనుకునేవారు రైస్తో పాటు కొంచెం రాగి పిండిని, జొన్న పిండిని కలిపి కూడా తినొచ్చు. మన ట్రెడిషనల్ రెసిపీస్ని మోడర్న్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మళ్ళీ ప్లేట్లోకి తీసుకురావచ్చు. సూపర్ ఫుడ్ అంటే ఇంపోర్టెడ్ ఫుడ్ కాదు, మన పాత వంటింట్లో ఉన్న ఫుడ్ కూడా కావచ్చు. ఇప్పుడు పాట మీకోసం.

ఎంత మంచి పాట విన్నాం కదా. నేను ఆర్జరీను, మీరు వింటున్నారు ఈట్ ఫిట్ సూపర్ ఫుడ్ 9. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము మన వంటింట్లో ఉన్న 10 సూపర్ ఫుడ్స్ గురించి. అప్పుడే సూపర్ ఫుడ్ 9కి వచ్చేసామా, 9వ సూపర్ ఫుడ్ ఏంటనుకుంటున్నారు? మన కూరకి కలర్ ఇచ్చేది ఏంటప్పా, ఆలోచిస్తున్నారా? చెప్పైనా టమాటా. టమాటా విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ తో పాటు ఇంకా ఎన్నో రకాల పోషకాలున్నాయి. ఈ టమాటా మీద జరిగిన రీసెర్చ్లు ఇంకే కాయగూర మీద కూడా జరగలేదట. టమాటాను రాగా సాలడ్ లో వేసుకోవచ్చు, కుక్ చేసి కర్రీస్, సూప్స్, రసంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కొన్ని కుకింగ్ మెథడ్స్ వల్ల మనకి బాడీకి అందుబాటులో ఉండే విధంగా అవి మారొచ్చు. అంటే కుకింగ్ మెథడ్స్ లో చేంజెస్ వల్ల మన బాడీకి తగినట్టుగా మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, తేలికపాటి ఆహారం తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. అప్పుడు ఏం చేస్తాం, టమాటో రసం పెట్టుకుంటాం కదా, అంటే అక్కడ తేలిగ్గా మన బాడీకి జీర్ణం అయ్యేలాగా టమాటాని యూజ్ చేస్తున్నాం. ఇంకా హెవీగా కావాలి అనుకున్నప్పుడు టమాటో చట్నీ, టమాటో గ్రేవీ ఇలా కదా. సో టమాటాని కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంచాలని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి మన ఇండియన్ కుకింగ్ లో టమాటా ఆల్రెడీ ఎన్నో రూపాల్లో ఉంది. ఇందాకే చెప్పినట్లు రసం, టమాటో పప్పు, చట్నీ, కర్రీ, అంటే మన వంటింట్లో న్యూట్రిషన్ కూడా టేస్ట్ కూడా. సూపర్ ఫుడ్ 10, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు. మన 10th సూపర్ ఫుడ్ కేటగిరీలో నట్స్ అండ్ సీడ్స్, అంటే బాదం, వాల్నట్స్, పిస్తా, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వీటిలో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో మనకి ఫైబర్ ఉంటుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ రూల్ ఏంటంటే, చిన్నవి కాబట్టి ఎక్కువ తినొచ్చు అని కాదు, నట్స్ అండ్ సీడ్స్ క్యాలరీస్ ని కొలిసే పదార్థాలు అన్నమాట. అందుకే చిన్న పోర్షన్ సరిపోతుంది. ఉదయం ఓట్స్ తీసుకునేటప్పుడు ఈ నట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా సాయంత్రం స్నాక్ గా తీసుకోవచ్చు. అంటే మన అవసరాలకి తగ్గట్టుగా మన బాడీకి కావలసినంతగా. సాల్టెడ్, షుగర్ కోటెడ్, హెవీలీ ప్రాసెస్డ్ వెరైటీస్, వీటన్నింటికంటే మనకి మినిమలీ ప్రాసెస్డ్ ఆప్షన్స్ సాధారణంగా బెటర్ చాయిస్ ఏమైనా ఉంది అంటే అవి నట్స్ మాత్రమే. మరి మన 10 సూపర్ ఫుడ్స్ ని ఒకసారి గుర్తు చేసుకుందామా. పల్లీలు, పప్పులు, పెరుగు, ఆకుకూరలు, పసుపు, నువ్వులు, అరటిపండు, రాగులు, మిల్లెట్స్, టమాటా, నట్స్, ఇవన్నీ ఒకేసారి తినేయాల్సిన అవసరం లేదు. మన డైలీ లైఫ్ లో వెరైటీగా తీసుకోవాలి. ఒక ప్లేట్ లో కొన్ని వెజిటేబుల్స్, ఒక పోర్షన్ సోర్స్, హోల్ గ్రెయిన్స్, మనకు సరిపోయే పెరుగు, ఇతర సూటబుల్ ఫుడ్, ఇవన్నీ ఇలా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే ఈ 10 ఫుడ్స్ కి మనం న్యాయం చేసినట్టే. ఇప్పుడు సాంగ్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మన కిచెన్ లో ఇవన్నీ ఉన్నాయి కానీ నేను తినటం లేదు అంటారా? ఒక చిన్న ఛాలెంజ్, ఈ 10 ఫుడ్స్లో ఒక ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి, ఈరోజు మీల్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేయండి. హెల్త్ అనేది ఒక్కరోజులో వచ్చే అచీవ్మెంట్ కాదండి, ఇది ఎప్పటికీ మర్చిపోకండి. ఈట్ ఫిట్ కూడా అదే చెప్తోంది మీకు. మన ప్రతిరోజు చేసే చిన్న చిన్న ఫుడ్ చాయిసెస్తో కలిపితే హెల్దీ లైఫ్ స్టైల్ అవుతుంది. ఖరీదైన ఫుడ్ తింటే హెల్దీ అవుతామని అనుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటి వంటగదిలోనే న్యూట్రిషన్ కి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మన అమ్మమ్మల రెసిపీస్ లో, మన అమ్మ వంటల్లో, మన ట్రెడిషనల్ ఫుడ్స్ లో చాలా మంచి న్యూట్రిషన్ విజ్డమ్ దాగి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, హెల్దీ ఫుడ్ కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, మన వంటింటికే ఒకసారి చూడండి. ఇది మీ ఈట్ ఫిట్, నేను మీ ఆర్జే రేణు. మీ వంటింట్లో ఆరోగ్యం, మీ ప్లేట్లో రంగులు, మీ జీవితంలో ఆనందం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ హెల్దీ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్, ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ, స్టే ఫిట్. బాయ్.

సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 మైనార్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. 1948 సెప్టెంబర్ 17

0: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజు. ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ వేడుకలు గత కొన్నేళ్లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022లో హైదరాబాద్ విమోచన దినోత్సవం పేరుతో అధికారిక కార్యక్రమాలను ప్రారంభించింది. అదే ఏడాది సెప్టెంబర్ 17 జరిగిన తొలి కార్యక్రమానికి అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2025లో జరిగిన వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్స్ సిద్దమైంది. రేపు జరిగే ప్రధాన కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు ఒకరోజు ముందే పరేడ్ గ్రౌండ్స్లో చారిత్రక జ్ఞాపకాలను నెమరవేసుకునేలా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. అసెంబ్లీలో సింగపూర్ ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిస్ లీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ది ప్రణాళికలను ఆయన వివరించారు. తొలిదశలో మూసా ఈసా నదుల సంగమం నుంచి గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపడతామని, రివర్ ఫ్రంట్తో పాటు నైట్ ఎకానమీని అభివృద్ది చేస్తామని తెలిపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమిట్కు సింగపూర్ ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 25వ సిఐఐ ఎనర్జీ ఎఫిషియన్సీ సమిట్లో పిలుపునిచ్చారు. అవసరం లేని చోట పొదుపు చేసే ప్రతి విద్యుత్ యూనిట్ అత్యంత చౌకైనదని, ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని సూచించారు. రాష్టంలో ఉద్యాన పంటల పరిధిని 1,000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అసెంబ్లీలో ఉద్యాన పంట సాగు విస్తరణ, పామాయిల్ శుద్ది కర్మాగారాల ఏర్పాటుపై పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఆయిల్ పామ్ సాగును అన్ని జిల్లాల్లో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ములుగు భూపాలపల్లిలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు.
1: ఆయిల్ ఫామ్ కు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈనాడు ధర కూడా మంచి ఎసులుబాటుకు వచ్చింది. 24,025 రూపాయలు ఉంది టన్నుకి. మామూలు రైతు కూడా 2-3 లక్షల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పంట 33 జిల్లాలు వచ్చినటువంటి అవకాశాన్ని అన్ని జిల్లాల్లో పంటేశారు. తప్పకుండా ఏ ఒక్క గెల ఏ ఒక్క రైతుకి నష్టం రాకుండా చూసే బాధ్యత రాష్ట ప్రభుత్వం అంది.
0: రాష్టంలో మైనార్టీ స్టడీ సర్కిళ్ల విస్తరణకు చర్యలు చేపట్టామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, హనుమకొండ, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కొత్తగా 8 స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ మార్కెట్ యార్డులో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ను మాజీ మంత్రి గంగుల కమలాకర్, హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
2: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ కూడా సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ తరఫున చేస్తా ఉన్నాం. ఆపరేషనల్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. తప్పకుండా హరేరామ హరేకృష్ణకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఈ జిల్లాలో అన్ని రంగాలు, ఇటు వైద్య రంగానికి అవసరమైన, విద్యారంగానికి అవసరమైన, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ తప్పకుండా వారికి సోషల్ ఆర్గనైజ్ స్ట్రీమ్ లైన్ చేసి సెంట్రలైజ్ చేసి అన్ని వారి సహకారం తీసుకుని న్యూట్రిషన్ ఫుడ్ కంటెంట్ సజెషన్ తీసుకుని దాని ప్రకారంగానే ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూసీసీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అసత్యమని, నిరాధారమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. యూసీసీ అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఓవైసీ వక్రీకరిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. యూసీసీ ఏ మతానికి వ్యతిరేకం కాదని, వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈరోజు సాయంత్రం వరకు పొడిగించింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

0: ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం కింద రాష్టంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100% సబ్సిడీపై అందించనున్నారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు కృషి చేయాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సూచించారు. మంచిర్యాల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: స్టోలకి వీళ్ళకే ఎక్కువ ఇష్యూ ఉంది. జెన్యున్ గా కొన్ని ఉన్నాయి, అన్ జెన్యున్ కొన్ని ఉన్నాయి. కానీ జెన్యున్ వాటికి చేయను ఉండే బిఫోర్ 2005 కి బిఫోర్ వాళ్ళు కల్టివేషన్ చేసుకుని అప్పట్లో పోలీస్ కేసులు అయి కొట్లాడుతున్న వాళ్ళు కూడా కొంతమందికి రాలేదు కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుండు. వాళ్ళు పర్సూ చేయడంలో లోపం ఉంది. ఇక అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత ఉంది.
0: విదేశాలకు వెళ్లే యువతీ యువకుల కోసం టామ్ కామ్ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా ఉపాధి సంక్షేమాధికారి విజయలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: మా దగ్గర ఇప్పుడు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ఇంట్రెస్టింగ్ ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఉంటే టామ్ కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా విదేశాలకు పంపించడం జరుగుతుంది. జెన్యున్గా గవర్నమెంట్ తరఫున స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఎవరికైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సమస్యలు ఉన్నా లాంగ్వేజ్ నేర్పించేసి అర్హత గల వాళ్లను వివిధ దేశాలకు పంపించడం జరుగుతుంది.
0: ఉప్పుగల్లు రిజర్వాయర్ నుంచి పాలకుర్తి వరకు వెళ్లే ఉప కాలువలను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి జఫర్గఢ్ మండలానికి దేవాదుల జలాలను అందిస్తామని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఈరోజు 42 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి 32 మందికి సీఎంఆర్పీఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్టంలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో 19, 20, 21వ తేదీల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1987లో ఇదే రోజు కుదిరిన మాంట్రియల్ ప్రోటోకాల్కు గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ఏడాది చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్య అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు సబ్స్టేషన్ల వారీగా విద్యుత్ లోడ్ పరిశీలిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు సబ్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యుత్ సరఫరా తీరుతెనలతో పాటు లోడ్ వివరాలను అడిగి తెలుసుకుని పరిశీలించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి గోపీరామ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎల్లుండిలోగా సమర్పించాలని కోరారు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక రోజును స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సిద్దమవుతోంది. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రంతో సమానమని, విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపైన కూడా దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల పరిధిని 1000 కోట్ల వరకు అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ శాసనసభలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైంకి స్వాగతం. మరి షో టైంలో కూడా మీరు కూడా పాల్గొనాలి అంటే 0402324 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించండి. మరి ఈనాటి మొదటి ప్రశ్న, కృష్ణ విజయశాంతి జంటగా నటించిన కిలాడి కృష్ణుడు సినిమా, ఈ సినిమాలో హీరోయిన్గా విజయశాంతి కంటే ముందు ఇంకొకరు అనుకున్నారు, ఆ హీరోయిన్ ఎవరు? కృష్ణ విజయశాంతి జంటగా నటించిన కిలాడి కృష్ణుడు సినిమాలో విజయశాంతి కంటే ముందు ఇంకో నటిని అనుకున్నారు, ఆ హీరోయిన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324 నెంబర్కి వాట్సాప్ చేయండి.

ఫ్యామిలీ. పార్ట్ అయిపోయింది, మీరు కూడా స్టాప్ చేసేయండి ఆన్సర్స్ పంపించడం. మరి ఇప్పటివరకు వచ్చిన ఆన్సర్స్ మాత్రమే, సమాధానాలు మాత్రమే చదువుతాను. మరి కృష్ణ విజయశాంతి జంటగా నటించిన కిలాడి కృష్ణుడు సినిమాలో హీరోయిన్ విజయశాంతి కంటే ముందు ఇంకొకరిని అనుకున్నారు. ఆవిడ పేరు స్వప్న.

మరి ఆన్సర్ కరెక్ట్గా పంపించారు. శకుంతల, శివాన్వి, స్వీటి కరెక్ట్గా పంపించారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, మధు, రవి, నవీన కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొరహరి యశోద, జానకిరాజు గారు, పీర్జాదిగూడ నుంచి వసంత, దీపిక, శాలిని, నిజాంపేట నుంచి గణేష్, వేదవతి, దివాకర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బాచుపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్, మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి పాపిరెడ్డి కాలనీ నుంచి స్వప్న, హనుమంతరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి. నెక్స్ట్ నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, భవానీ గారు నో అండి రాంగ్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, మధుకర్ నందిపేట నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చాలామందే పంపించారు కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ అడిగినట్టున్నాను నేను. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలితా, రవిత్రేణి, జయశ్విత.

నందిపేట నుంచి. పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చాలామంది పంపించారు కరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ అడిగినట్టున్నాను నేను. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జయశ్విత, సులోచన. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణాచారి గారు. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెక్స్ట్ చింతల నుంచి స్రవంతి, సుశీల్ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ రోజా, చోడవరపు నాగేశ్వరరావు గారు, గీతానగర్ హైదరాబాద్ నుంచి. పులిపాటి వెంకటేష్, డోర్నల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. పుట్టపక్క నుంచి మిరియాల తిరుమలయ్య, తిరుమలయ్య అప్పలరాజు గారు పెడ నుంచి. పుట్టపక్క నుంచి భవానీ వెంకట్. నెక్స్ట్ స్వప్నని అనుకున్నారు, భోగ మార్కండేయ అనిత. నెక్స్ట్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ నిర్మల్ గారు కాదు. అరుణ రాజేంద్ర జక్రాన్పల్లి నుంచి. రాధ కాదండి, డోర్నల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ చాలామంది పంపించారు ఈరోజు. సమయం 1:28. ఇప్పుడు పాట వినండి. పాట విన్నాక తర్వాత ప్రశ్న గురించి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు షో టైం. మరి స్టూడియో క్లాక్లో సమయం 1:32. మరిక తర్వాతి ప్రశ్న, ప్రముఖ గీత రచయిత కోసరాజు రాఘవయ్య చౌదరి కవిరత్న మూవీస్ పేరుతో ఒక చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి నిర్మించిన తొలి చిత్రం. ప్రశ్న మరొకసారి, ప్రముఖ గీత రచయిత కోసరాజు రాఘవయ్య చౌదరి గారు కవిరత్న మూవీస్ పేరుతో ఒక చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి నిర్మించిన తొలి చిత్రం. ఆన్సర్ తెలిస్తే 0402324 నెంబర్కి వాట్సాప్ చేయండి.
3: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్నీ అంది మని మని.

తమాషా చూద్దాం పదండి అల్లి మనీ మనీ. డబ్బుని లబ్బు డబ్బని గుండెల్లో పెట్టుకోరా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 1:38. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రముఖ గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి కవిరత్న మూవీస్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి నిర్మించిన తొలి చిత్రం. ఆన్సర్ విశ్వరూపం. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు పీర్జాదగూడ నుంచి వసంత, దీపిక, శాలిని. నెక్స్ట్ సిహెచ్ విజయకుమార్ ఫ్రమ్ చందానగర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద కరెక్ట్ ఆన్సర్. మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా. ఫ్రమ్ రాకేష్ ఫరీద్ నందిపేట్ కరెక్ట్ ఆన్సర్. రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పోలపల్లి శ్రీనివాస్. నెక్స్ట్ శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి. దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భోగ మార్కండేయ అనిత కరెక్ట్ ఆన్సర్. పెద్ద క్వశ్చన్, నో అండి, నిజామాబాద్ నుంచి గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. బొమ్మదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి నుంచి. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్. వెంకటేష్ నందిపేట నుంచి. విశ్వరూపం పిజాదగూడ నుంచి శ్రీనివాస్ గారు మళ్ళీ పంపించారా మీరు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. నెక్స్ట్ వెంకటేష్ మధుకర్ నందిపేట నుంచి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండాలు. మాస్టర్ మిథున్ మహాదేవ్ భవానీ వెంకట్ పుట్టపాక నుంచి. ద్రోణం రాజు సూర్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ నమస్తే అండి. విశ్వరూపం గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్. టోడాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. చోడవరపు సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. ఇంకా ఎవరెవరున్నారు? కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, నో అండి రంగన్ సార్, అప్పలరాజు గారు పెడన నుంచి. కాకతీయ పాష వరంగల్ నుంచి. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నుంచి. నెక్స్ట్ నల్గొండ శేర్లింగంపల్లి నుంచి పానుగంటి రవి గౌడ్ వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ విశ్వరూపం. సమయం 1:40. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

ఆకాశవాణి సమయం 1 గంట 45 నిమిషాలు షో టైం వింటున్నారు. మరి షో టైంలో తర్వాతి ప్రశ్న, శంకరాభరణం సినిమాలో జేవి సోమయాజుల ఫ్రెండ్గా అల్లు రామలింగే నటించారు కదా, మీ అందరికీ గుర్తుంది కదా. అయితే ఆ సినిమాలో అల్లు రామలింగే భారీగా నటించిన యాక్టర్ ఎవరు? శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య భారీగా నటించిన యాక్టర్, ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

అల్లు రామలింగయ్యకు భార్య పాత్ర లేదండి. ఉందండి, ఆన్సర్ పుష్పకుమారి గారు ఆయన భార్యగా నటించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ. లక్ష్మి గారు. నో అండి, రాంగ్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్తి ఉపేంద్రాచారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుంచి రాధా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను ఆన్సర్ రివీల్ చేశాక మీరు ఆన్సర్స్ ఇంకా పంపించద్దు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణాచారి, పుష్పకుమారి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు ఉమ, పులిపాటి శ్రీనివాసరావు గారు, సత్యవతి మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అప్పలరాజు గారు పెడన నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నిర్మల్ జిల్లా ఏడ్బేడ్ నుంచి మేరా సాయిలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, అంకుశాపురం నుంచి డోర్నాల సుదర్శన్, పుట్టబాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండ్రాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, నల్ల సుదర్శనం నల్గొండ నుంచి, దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, నవీన, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట మాస్టర్, మిథున్ మహాదేవ్ సీనియర్ నటి, ఝాన్సీ కాదండి, బొమ్మిదిరి లక్ష్మీనారాయణ అమ్మన్ కుర్తు నుంచి, బుధాన్ పొచ్చంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, గద్వల్ నుంచి సైర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్, ఆదిప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే అంతకు మించి చేతల ద్వారా ఈ విషయం చెప్తూ నలుగురిలో పర్యావరణ స్పృహ పెంచుతారు ఇంకొందరు. అలాంటి వారిలో ఒకరు కేరళకు చెందిన లక్ష్మీ మీనన్. ఆవిడెవరు, అక్కదేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి రేడియో క్లాక్ లో సమయం 2:25. ఇక కేరళలోని ఎర్నాకులంలోని ఒక చిన్న పట్టణంలో పుట్టారు లక్ష్మి. స్వతహాగా పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ ఎక్కువ. హోమ్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లారు. అక్కడే నగల డిజైనింగ్ మొదలుపెట్టారు. ఎందరో మోడల్స్కి సెలబ్రిటీస్కి నగలు డిజైన్ చేసి తర్వాత తన క్రియేటివిటీని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో కూడా ప్రదర్శించారు. ప్రశంసలు అందుకున్నారు. ఇక అదే టైంలో కేరళకు వచ్చినప్పుడు కొందరు అనాథ చిన్నారులకు క్రాఫ్ట్ డిజైనింగ్లో మెలకువలు నేర్పించారు లక్ష్మి. ఆ పిల్లల చేత పేపర్ పెన్నుల్ని తయారు చేయించి వాటిని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు ఆవిడ. ఆ సమయంలోనే ఒక ఆలోచన వచ్చింది లక్ష్మికి. మరి అదేంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. సమయం 2:36. ఇక కేరళకు చెందిన లక్ష్మీ మీనన్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆవిడ అనాథ పిల్లల చేత పేపర్ పెన్నులను తయారు చేయించి వాటిని శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించినప్పుడు ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. ఎకో ఫ్రెండ్లీ పెన్నుల్లో విత్తనాలు అమర్చగలిగితే ప్లాస్టిక్ పెన్నులకు పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం దొరుకుతుంది అనిపించింది ఆవిడకి. పైగా పర్యావరణ హితం కూడా అని ఆలోచనతో విదేశాల్లో డిజైనింగ్ అవకాశాలను సైతం వదులుకుని స్వదేశానికి తిరిగి వచ్చి పర్యావరణహితంగా పెన్నుల తయారీని ప్రారంభించారు ఆవిడ. ప్రింటింగ్ ప్రెస్లో వేస్ట్గా పడేసే కాగితాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి ఆపై రంగురంగుల కాగితాలను పెన్నులుగా తయారు చేసి వాటి వెనక భాగంలో విత్తనాలను అమరుస్తున్నారు. ఇది చూడడానికి సాధారణ పెన్నుల్లాగే ఉంటుంది, కానీ చేతితో ముట్టుకుంటే తప్ప అది కాగితం పెన్ను అని తెలియదంటారు.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక కేరళకు చెందిన లక్ష్మీ మీనన్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా తయారయ్యే ఈ లక్ష్మీ మీనన్ తయారు చేస్తున్న ఎకో ఫ్రెండ్లీ పెన్నెల వెనక భాగంలో అగస్త్య అనే ఆయుర్వేద మొక్క విత్తనాలను అమరుస్తున్నారు. ఈ మొక్కల ఔషధ గుణాలు ఎక్కువట. పెన్నెలో ఇంకు నిండుకున్నాక వృధాగా పడేయకుండా మట్టిలో నాటుతారు. ఇలా నాటడం వల్ల ఇది మొలకెత్తుతుంది, తద్వారా వృధా అనేదే ఉండదని చెప్తారు లక్ష్మి. ప్రతిరోజు కొన్ని వేల పెన్నెలు తయారు చేస్తూ భారత్లోనే కాకుండా విదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి ఈ పెన్నులు. అందుకే విదేశాలకు కూడా ఈ పెన్నులు ఎగుమతి అవుతున్నాయి. ఎకో ఫ్రెండ్లీ పెన్నులు తయారు చేస్తున్న లక్ష్మిని పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ పెన్నుల్ని కొనుగోలు చేస్తున్నారు కూడా. ఇలా ఈ పెన్నుల తయారీలో గ్రామీణ మహిళలు, ఇంకా ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి ఉపాధి కల్పిస్తున్నారు లక్ష్మి. ఇవే కాదు, అనేక పర్యావరణ హితమైన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అనేక కార్యక్రమాల ద్వారా ఇటు సమాజాభివృద్ధికి అటు పర్యావరణ పరిరక్షణకు కూడా కృషి చేస్తున్న లక్ష్మిని ఎర్త్డే నెట్వర్క్ స్టార్, కైరళి అవార్డు లాంటి పురస్కారాలు కూడా వరించాయి.

0: అరే ఎగిరెగిరి టుల్లేనంట
1: ఐరసా ఐరసా
0: ఏటిలోన సేపలంట
1: ఐరసా ఐరసా
0: అరే ఎగిరెగిరి టుల్లేనంట
1: ఐరసా ఐరసా
0: మీసమున్న

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, ఆ తర్వాత చాయ్తో హాయ్ కబుర్లు. స్టే ట్యూన్డ్.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పై విచారణకు ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్ హౌస్ కేసీఆర్ కు ఉందో లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. సెక్షన్ 22A పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్న విపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. నిజానిజాలు తేల్చేందుకే దీనిపై అసెంబ్లీలో చర్చ చేపట్టామని తెలిపారు. అయితే చర్చ జరిగితే తమ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరలుస్తూ పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. చివరిసారిగా 2014లో పెంచిన ఈ పరిమితిని 12 ఏళ్ల తర్వాత మళ్లీ సవరించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. యూపీఐ ఛార్జీలు, పన్నుల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ అమెరికా ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకోవడం, వారి ముందు తలవంచడం ఇకనైనా ఆపాలని విమర్శించారు. యూపీఐ ఛార్జీల అంశంలో వచ్చిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఇది స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి వెలుపలి ఒత్తిడి లేదని పేర్కొంది. యూపీఏ ఛార్జీలపై నిర్ణయం విదేశీ ప్రభావం వల్ల జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని, ఇది అవాస్తవమని పేర్కొంది. 105 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో టిక్టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ ఇమింగ్ గౌతమ్ అదానీని దాటి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. 2019తో పోలిస్తే ఆయన సంపద 8 రెట్లకు పైగా పెరిగింది. ఈ జాబితాలో అదానీ 2వ స్థానంలో, ముఖేష్ అంబానీ 3వ స్థానంలో, జపాన్కు చెందిన తడసీ యనై 4వ స్థానంలో ఉన్నారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్ విభాగంలో 1వ-2వ స్థానంలో భారత ప్లేయర్లే కైవసం చేసుకున్నారు. ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా అభిషేక్ శర్మ 2వ స్థానానికి చేరుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్ వరుణ్ చక్రవర్తి టాప్ 5లోకి ప్రవేశించి మెరుగైన స్థానాన్ని సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే నాగ్. సండే అంటే హాలిడే అయిపోయింది, తర్వాత మళ్ళీ వినాయక చవితి హాలిడే వచ్చింది, తర్వాత నిన్న వర్కింగ్ డే, ఈరోజు ఫుల్ వర్కింగ్ డే చాలామందికి. సో ఆ డ్యూటీస్ అయిపోయి మీరు ఆన్ ద వే టు హోమ్ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 5:50 దాకా మంచి మంచి కబుర్లు

0: అలాగే వండర్ఫుల్ సాంగ్స్ కూడా వినిపిస్తాను. ఇవాళ స్పెషాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ డేకి చాలా స్పెషల్స్ ఉన్నాయి, పైగా ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి. మీరు అలా హ్యాపీగా ఛాయ్ తాగుతూ మీ ఆర్జే నాకు చెప్పే కబుర్లన్నీ వింటూ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: We are happy to share this information with our esteemed listeners.

0: రహమాన్ పాడిన పాట. అది ఏ రహమాన్ సంగీతం, బాలాజీ సాహిత్యం.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: चाय तो हाई कबुल विंटनरु. ఒకప్పుడు మనుషులు ఆకాశం వైపు చూసి అక్కడ ఏముంది అంటూ ఆశ్చర్యపోయేవాళ్ళు. తర్వాత ఆకాశాన్ని టచ్ చేయాలని కలలుగన్నారు. ఆ కళల్ని నిజం చేసుకోవడానికి ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నారు. ప్రపంచాన్ని చిన్నదిగా మార్చే కమ్యూనికేషన్ వ్యవస్థల్ని క్రియేట్ చేశారు. ఒకప్పుడు ఉత్తరాలు వెళ్ళడానికి రోజులు పట్టేది. ఇప్పుడు ఒక్క క్షణంలో ప్రపంచం అవతల ఉన్న మనిషితో మాట్లాడుతున్నాం. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, సైన్స్ ఎవరికోసం, టెక్నాలజీ ఎవరికోసం, ఇన్నోవేషన్ ఎవరికోసం? కొన్ని దేశాలు టెక్నాలజీలో ఎంతో ముందుకు దూసుకెళ్తుంటే, మరికొన్ని ఏరియాస్లో అదే టెక్నాలజీ, రీసెర్చ్, డిజిటల్ రిసోర్సెస్ ఇంకా కంప్లీట్గా ఎందుకు అవైలబుల్గా లేవు? అందుకే ప్రపంచం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతోంది. అదేంటంటే, అభివృద్ధి అంటే కొందరు ముందుకు వెళ్లడం మాత్రమే కాదు, అందరూ కలిసి ముందుకు వెళ్లాలని. ఇలాంటి ఆలోచనలకు ప్రత్యేకంగా ఒక ఇంటర్నేషనల్ డే కూడా ఉంది తెలుసా? దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్ అంటారు. ఆ డే గురించి డిస్కస్ చేసేటప్పుడు స్పెషల్గా సౌత్ అని ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ డే సెలబ్రేట్ చేయడంలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్ గురించి మాట్లాడుతున్నాం కదా. ప్రతి మనిషికి, ప్రతి దేశానికి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ బెనిఫిట్స్ అందాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 16 అంటే ఈరోజు ఈ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సౌత్ అంటే జస్ట్ ఒక జియోగ్రాఫికల్ డైరెక్షన్ కానే కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫేస్ చేసే టెక్నాలజీ గ్యాప్, రీసెర్చ్ రిసోర్సెస్ కొరత, ఇన్నోవేషన్ ఛాన్సెస్ ఇన్ఈక్వాలిటీని గుర్తు చేసే ఒక ఫీలింగ్ అన్నమాట. 2023లో హవానాలో జరిగిన G77 అండ్ చైనా సమ్మిట్ లో ఈ దినోత్సవాన్ని గుర్తించాలని అందరూ కలిసి డిసిషన్ తీసుకున్నారంట. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్స్ 78/259 ద్వారా దీనికి అఫీషియల్ రికగ్నిషన్ అయితే వచ్చింది. టెక్నాలజీకి సరిహద్దులు ఉండకూడదు, నాలెడ్జ్ కి గోడలు ఉండకూడదు, ఇన్నోవేషన్ కి కొందరు సొత్తుగా మాత్రమే ఉండకూడదు, అభివృద్ధి మాత్రం అందరి హక్కుగా ఉండాలి. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు మన ఆరోగ్యాన్ని కాపాడే కొత్త వైద్య సాంకేతికత నుంచి రైతుకు ఉపయోగపడే స్మార్ట్ టెక్నాలజీ వరకు సైన్స్ మన అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతుంది. టెక్నాలజీ ఆ జ్ఞానాన్ని మన జీవితాల్లోకి తీసుకొస్తుంది, అలాగే ఇన్నోవేషన్ ఇంకా మెరుగ్గా ఎలా చేయగలం అనే కొత్త క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. అందుకే సెప్టెంబర్ 16 జస్ట్ కేవలం సైన్స్ ని గుర్తు చేసుకునే రోజు మాత్రం కాదు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అందుబాటులో ఉండాలనే ఆశయాన్ని గుర్తు చేసే రోజు. సో హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్. ఇప్పుడు ఈ పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం యూకే స్వాతిరెడ్డి దేవు పవార్ పాడిన పాట భీమసిరిలో సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: కొరియన్ కనకరాజు సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన, ఎస్ఎస్ ధమన్ సంగీతం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-09523. ఈ నెంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ అర్జే నాగ్. స్టూడియో క్లాక్ టైం 5:26 క్రాసెస్ 34 సెకండ్స్ అవుతుంది. కొన్ని గొంతులు పాట పాడతాయి, కొన్ని గొంతులు మనసును పాడిస్తాయి, కొన్ని స్వరాలు ఒక కాలానికి మాత్రమే పరిమితమవుతాయి, కానీ కొన్ని గళాలు కాలాన్ని దాటి తరతరాల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి అమరస్వరం మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి. అర్థం కాలేదా? మనమంతా గౌరవంతో ప్రేమతో ఎంఎస్ సుబ్బులక్ష్మి అని పిలుచుకునే మహాగాయని. 1916 సెప్టెంబర్ 16 అంటే ఇదే రోజున మధురైలో జన్మించిన సుబ్బులక్ష్మి గారు కర్ణాటక సంగీత ప్రపంచంలో ఒక మహోన్నత గాయని మాత్రమే కాదు, భారతీయ సంగీతానికి ప్రపంచ వేదికపై గౌరవం తీసుకొచ్చిన మహానుభావురాలు. ఆమె గొంతులో శాస్త్రీయ సంగీత గాంభీర్యం ఉంటుంది, భక్తి గీతంలో ఆధ్యాత్మికత ఉంటుంది, ఆలాపనలో అద్భుతమైన సాధన కనిపిస్తుంది. పాటలోని భావాన్ని పలికించినప్పుడు వినేవారి హృదయం కూడా ఆ భావంలో మునిగిపోతుంది. అందుకే ఆమెను ప్రేమగా ఎంఎస్ అమ్మ అని పిలిచేవారు. ఆమె మధురమైన గానానికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా వచ్చింది. ఆమె గానం భారతదేశపు సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చేరింది. రామన్ మెగాసిసి అవార్డ్, భారతరత్న పురస్కారం, అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికపై ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా కూడా ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రసిద్ధి చెందారు. ఆ మహాగాయని పాడిన వెంకటేశ్వర సుప్రభాతం, విష్ణు సహస్రనామం, భజగోవిందం వంటి గానాలను ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి కొత్త అనుభూతి. సంగీతం ఒక భాష అయితే ఆమె స్వరం ఆ భాషకు ఒక పవిత్రమైన రూపం. భారతీయ సంగీత సరస్వతి, కర్ణాటక సంగీత ప్రపంచపు మహోన్నత గాయని, మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి సమర్పిస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

0: 18 పేజెస్ సినిమా నుంచి తిరుపతి మట్ల పాడిన పాట శ్రీమణి రచన, గోపిసుందర్ సంగీతం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. దిస్ ఈజ్ యువర్ జనాగ్. మన తలపై ఒక గొడుగు ఉంది, కానీ ఆ గొడుగు మన చేతిలో ఉండదు, మన కంటికి కనిపించదు, అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా అది ఏ మాత్రం మనకి యూజ్ అవ్వదు. మరి అలాంటి గొడుగు ఎందుకు? అసలు దాని పని ఏంటి తెలుసా? ప్రతిరోజు సూర్యుడు మనకు వెలుగునిస్తాడు, వేడినిస్తాడు, జీవమిస్తాడు. కానీ ఆ సూర్యుడి నుంచి వచ్చే కొన్ని హానికరమైన కిరణాలు మాత్రం మనకు చాలా చాలా డేంజరస్. అవి నేరుగా భూమిని తాకితే మనుషులకే కాదు, మొక్కలకు, జంతువులకు, సముద్ర జీవులకు కూడా చాలా చాలా ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి డేంజరస్ కిరణాలకు అడ్డుగా నిలబడి, ఆగండి, ఇక్కడి నుంచి భూమి వైపు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పే ఒక అదృశ్య రక్షణ కవచం మన భూమి చుట్టూ ఉంది తెలుసా? అది గొడుగులా మనల్ని కాపాడుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మనలో చాలామంది దాన్ని రోజు గుర్తించకపోయినా అది మాత్రం ప్రతిరోజు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మరి ఆ కనిపించని కవచం ఏంటి? దాని కథ ఏంటి? ఎందుకు సెప్టెంబర్ 16 దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం? ఈ పాట తర్వాత డీటెయిల్స్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: నకాజ్ అజీజ్ మంగ్లీ పాడిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. విక్రాంత్ రోణా సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి రచన, బి అంజనీస్ లోకనాథ్ సంగీతం.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairying, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మన భూమి

భూమికి అదృశ్య రక్షణ కవచంలా నిలిచేది ఎవరు అనే విషయం మాట్లాడుకుంటున్నాం కదా. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. అదేదో కాదు, చాలా మంది సైన్స్లో చదువుకున్న ఓజోన్ లేయర్, సూర్యుడి నుంచి వచ్చే ఆ హార్మ్ఫుల్ యూవిరిస్, అతినీల లోహిత కిరణాలు అంటారా, ముఖ్యంగా యూవిబి యూవిసి కిరణాలను అడ్డుకోవడంలో స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఈ ఓజోన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఓజోన్ను కేవలం ఒక గ్యాస్గా చూడొద్దు, ఇది భూమిపై జీవనానికి రక్షణగా నిలిచే సహజ కవచం. అయితే ఒకప్పుడు మనం ఉపయోగించిన కొన్ని కెమికల్స్ ఈ రక్షణ కవచానికి తీవ్ర నష్టం కలిగించాయి, ముఖ్యంగా సిఎఫ్సిస్, వీటిని క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటారు. ఇవి ఓజోన్ను నాశనం చేసే పదార్థాల ప్రభావం ప్రపంచాన్ని ఆందోళన గురిచేసింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఓజోన్ని రక్షించాలని 1987 సెప్టెంబర్ 16 మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకం చేశాయి. ఆ చారిత్రాత్మక ఒప్పందాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈరోజు సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుకుంటున్న ఒకప్పుడు మనకు తెలియకుండానే దెబ్బతిన్న ఆకాశపు కవచాన్ని ఇప్పుడు మనమే కాపాడుకోవాలి. ఆకాశం మనకిచ్చిన ఆ అదృశ్య గొడుగును మన భవిష్యత్ తరాల కోసం భద్రంగా ఉంచుకుందాం. స్టేట్యూన్ ఇంకా మాట్లాడుకుందాం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రేయా ఘోషల్ పాడిన వండర్ఫుల్ ట్రాక్ నరు ఫ్రమ్ ద మూవీ రూల్స్ రంజన్. రతినం కృష్ణ రాంబాబు ఘోష్ల రాసిన పాట, సంగీతం అమరీష్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్.

0: చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. దిస్ ఈజ్ యువర్ రాజ్య నాగ్. సినిమా చూస్తున్నప్పుడు మనల్ని సీట్లో కూర్చోబెట్టేది కథ, కానీ అదే సీట్లో మనల్ని కదలకుండా చేసే శక్తి మాత్రం మ్యూజిక్ అనే మ్యాజిక్ ఉంది. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది పారడైజ్ మీద ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు అనిరుద్ధ రవిచందర్ మ్యూజిక్ అంటే ఆ అంచనాలకు ఇంకో లెవెల్ యాడ్ అయినట్టే. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ధ్ తన బెస్ట్ వర్క్ ఇస్తాడనే నమ్మకాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అనిరుద్ధ్తో పనిచేయడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక కనెక్షన్ కూడా ఫామ్ అయిందని శ్రీకాంత్ చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది ఇండస్ట్రీలో. ఇప్పటికే ఆయా షేర్, యేషనాగుల పాటలు చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. టీజర్లోని బీజిఎం కూడా మాస్ ఇంపాక్ట్ పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫైనల్ ఎడిట్ లాక్ అయి అనిరుద్ధ్ చేతిలోకి వెళ్ళిందంటే సినిమా లాస్ట్ స్టేజ్లో మ్యాజిక్ వేసే ఫైనల్ పంచ్ కోసం వెయిట్ చేస్తున్నట్టే. మాస్ కి మాస్, ఎమోషన్ కి ఎమోషన్, ఈ రెండింటి అనిరుద్ధ్ తన మ్యాజిక్తో, అదే మ్యాజిక్ అనే మ్యూజిక్తో ఏ రేంజ్లో ఎలివేట్ చేశాడో చూడాలి. September 24th ది పారడైజ్ థియేటర్లోకి వస్తుంది. కథ ఎలా పేలుతుందో తెలియదు, కానీ అనిరుద్ధ్ బీజిఎం మాత్రం థియేటర్లో ఏ రేంజ్లో బ్లాస్ట్ అవుతుందో అన్న క్యూరియాసిటీ మాత్రం ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీరుపక్ష సినిమా కోసం కార్తీక్ పాడిన పాట, కృష్ణకాంత్ రచన, అంజనీ శ్లోక్నాథ్ సంగీతం.

0: ఈరోజు రాత్రి 8 గంటలకు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల గురించి ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:10 మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ విముక్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను స్మరించుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవం ఎంత కీలకమో తెలంగాణకు సెప్టెంబర్ 17 అంతే ముఖ్యమని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయడమే దేశానికి సేవ చేయడం అనే సూత్రంతో ముందుకు సాగుతున్నారు. సుపరిపాలన, అంకితభావంతో కూడిన సేవపై దృష్టి పెడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సామాజిక సాధికారత అభివృద్దిల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రత్యేక సేవా సంకల్ప్ అభియాన్ సిరీస్లో భాగంగా మై జీఓవీ వేదిక ద్వారా ప్రజల భాగస్వామ్యంతో ఈ దార్శనికత సాధ్యమవుతోంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి ఆయురారోగ్యాలతో వర్ధిల్లానని ఆకాంక్షించిన గవర్నర్ ఆయన దార్శనిక నాయకత్వాన్ని, అంకితభావంతో కూడిన ప్రజాసేవను ప్రశంసించారు. రాష్ట ప్రభుత్వం 22A నిబంధన కింద ప్రజలను వేధిస్తోందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను, ధరణి ఆధారిత భూదోపిడీ గురించి అందరికీ తెలియజేయాలనే అసెంబ్లీలో ఈ చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సాగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ చారిత్రక భూ వివాదాలను పరిష్కరించి పేదలకు సాయం చేసేందుకు సభ్యులు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతూ పోలీసులు కేవలం సభా నియమాలను మాత్రమే అమలు చేశారని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్పై అధికారిక విచారణకు ఆదేశిస్తూ 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
1: తక్షణమే చంద్రశేఖరరావు గారికి నోటీస్ ఇచ్చి అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత, ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉంది, ఆ భూమిని ప్రభుత్వం తీసుకుని ఈ 388 ఎకరాలను ప్రతి దళితుడి కార్యక్రమం కింద 800 ఫ్యామిలీలకు పట్టాల రూపంలో పంచుతా, ఓ యజమానులను చేస్తా.
0: ఈపీఎఫ్ఓ నెలవారీ వేతన పరిమితిని 15,000 నుండి 25,000 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల 51 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది. 2014లో జరిగిన చివరి సవరణ తర్వాత వేతనాల పెరుగుదల, నిరంతర అధికారిక రంగ విస్తరణకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ చర్య ద్వారా దేశవ్యాప్తంగా సామాజిక భద్రత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఏటా 11,339 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ ఛాయాచిత్ర ప్రదర్శనలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకి 15 ఎంత కీలకమో 17 కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 1948లో నిజాం పాలన నుండి హైదరాబాద్ను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం ఆపరేషన్ పోలో కారణమని కొనియాడారు. ఈ చరిత్రను పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కొమరం భీం, పివి నరసింహారావు వంటి స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. గత కాలపు త్యాగాలను అర్థం చేసుకోవడానికి యువత ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు. సెక్షన్ 22A నిషేధిత భూములపై జరిగిన శాసనసభ చర్చలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.

1945 నుండి పోరాడుతున్న కమ్యూనిస్టులు భూ పోరాటాల్లో ఎల్లప్పుడూ భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. ప్రజలకు నష్టం కలిగించిన ధరణి పోర్టల్ లోపాలను ప్రస్తావిస్తూ తెలంగాణ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 300,000 ఎకరాల ప్రైవేటు భూములు, భూదాన్ భూములకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కల్పించేందుకు భూదాన్ ఆస్తులపై ఫోర్సెనిక్ ఆడిట్ నిర్వహించడంతో పాటు నిజాం కాలం నాటి సర్ఫ్ ఏ ఖాస్ భూములను వెలికితీసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో జనాగ్రహ నిర్వహించిన షహరోం పే చర్చ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక చర్యల కంటే సమగ్రమైన దీర్ఘకాలిక పట్టణ పరిష్కారాలు చేపట్టడం అవసరమని పేర్కొన్నారు. భారతీయ నగరాల మెరుగుదలపై జరిగిన వివిధ పార్టీల చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్పై భారాన్ని తగ్గించే లక్ష్యంతో టైర్ 2 నగరాల్లో వైద్య కళాశాలలు, ఐటీ టవర్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమై ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరులు, రైతులు, పౌరులకు నివాళులర్పించిన ఆయన, ఈ పోరాటం రాజకీయం కోసం కాకుండా స్వేచ్ఛ ఆత్మగౌరవాల కోసం జరిగిందని స్పష్టం చేశారు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి రాసిన క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. కరీంనగర్ నగరం కవులు, కళాకారులకు నిలయమని ప్రశంసించారు. 400 పేజీల ఈ పుస్తకం విద్యార్థులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. 2026-27 1,000 కోట్ల కార్యాచరణ ప్రణాళికతో అదనంగా 200,000 ఎకరాలను ఉద్యానవన సాగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి ఆయిల్ పామ్కు ఎకరాకు 46,250 రూపాయల వరకు ప్రోత్సాహకాలు, పరికరాలపై 40-90% వరకు రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు. రైతు ఆదాయం, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు 6 కొత్త ప్రాసెసింగ్ మిల్లులను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది బ్యాంకుల ప్రాసెసింగ్ రుసుము మాత్రమేనని, అది ప్రభుత్వ పన్ను కాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత బదిలీలు 2,000 రూపాయల వరకు జరిగే వ్యాపార లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని తెలిపారు. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ, నిల్వ ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో సుమారు 12,00,000 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి రాగలదని అంచనా వేయగా, అక్టోబర్ ప్రారంభం నుంచి 736 కేంద్రాల ద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో తాత్కాలిక పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18 సాయంత్రం 4 గంటలలోపు చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు సెప్టెంబర్ 19 తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ గీతేతో కలిసి మానేరు నదీ తీరాన గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, అధికారులకు సహకరించాలని నిర్వాహకులను కోరారు. చాటకొండలోని 6వ బెటాలియన్ టీఎస్పీలో నిర్వహించిన యువ ఆపదమిత్ర శిక్షణ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరిగే ఈ మొదటి విడత శిక్షణలో 120 మంది వాలంటీర్లకు విపత్తు సహాయక చర్యలు, పడవల నిర్వహణ, ప్రథమ చికిత్స అంశాలపై శిక్షణ ఇస్తారు. రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా డిజిటలైజ్ చేసి పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య అన్నారు. కార్డుల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి జీవరాశిని కాపాడటంలో ఓజోన్ పొర నిర్వహించే పాత్రను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవీందర్ వివరించారు. సమగ్ర శిక్ష అలింకో సంయుక్త జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లల నిర్ధారణ శిబిరాన్ని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు.

0: జయరాం తండా గుమ్మడూరు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ వివరాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ పరిశీలించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకుగాను నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను వెంటనే సరిచూసుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: మాధి వెంకిపాడిన పాట పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం సాహిత్యం సంగీతం సంజీవ్ మేగోటి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా

ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మణిశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ఉదిత్ నారాయణ శ్వేతమోహన్ పాడిన పాట, భాస్కర భట్ట రవికుమార్ రచన, బీఎంసి స్టూడియో సంగీతం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగ ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది. దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10 నుండి 30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి. మీ ఆర్జే చేతంతో
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో

0: కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడీ సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడీ వస్తుంది. వంశ పారంపరంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం చేయవచ్చు. పీకేడీ ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాను. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: లేడీన్ సినిమా కోసం కరీముల్లా పాడిన పాట రామ్ జోగే శాస్త్రి రచన, థమన్ ఎస్ఎస్ సంగీతం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శ్రోతలకు ఒక గమనిక. గురువారం అంటే రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేరుగా జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారితో మాట్లాడవచ్చు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: శ్రోతలకు మరో గమనిక. జపాన్ లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల గురించి ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వినవచ్చు. ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిర్యాల పాడిన పాట కాసల శ్యామ్ రచన, మిక్కీజే మియర్స్ సంగీతం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్, శ్రేయ ఘోషల్ పాడిన పాట రామజుగేశ్ శాస్త్రి రచన, ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
2: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర

0: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇక వివరాలు. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరుపుకోబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
1: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
0: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని, విధానాన్ని పరిశీలించి మెరుగుపరచాలని మంత్రి విద్యావేత్తలకు, పరిశోధకులకు, మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్ డి అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ఐఈఎంఐ 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయా సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలంలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టీ నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25 మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ఈరోజు అండమాన్ నికోబార్ ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:10. క్షమించాలి, 7:15. ఇది మన చట్టం. 5G టవర్స్ ఏర్పాటు, అపోహలు, ఈ అంశం గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలందరి జీవితంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది అంతర్భాగం అయిపోయింది. మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర విజ్ఞానం పెంచుకుంటూ చెందుతున్న అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పరికరం లేకుండా తన రోజుని జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. శరీరంలో ఇంద్రియాలు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో అదేవిధంగా ఆ పరికరం ఆరవ ఇంద్రియమై కూర్చుంది. దాని పేరే మొబైల్ ఫోన్. ఈ విషయం శ్రోతలందరికీ విదితమే. మొబైల్ ఫోన్లు మానవ జీవిత దశని దిశని మార్చేశాయని చెప్పాలి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక గొప్ప మొబైల్ నెట్వర్క్ వ్యవస్థలో అంతర్భాగమని, ఆ వ్యవస్థే మొబైల్ టవర్స్ నెట్వర్క్ అని. అయితే మన చేతిలో ఉన్న ఈ మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. కానీ ఈ మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదేనా, ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం అనే ఇలాంటి సందేహాలను, అపోహలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం ఈశ్వర్ గారు ఇండియన్ టెలికామ్ సర్వీసెస్లో ఉన్నారు. వారు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఈశ్వర్ గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా చెప్పండి, మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ఎంతవరకు అవసరం, వాటిని స్థాపించడానికి అనుమతులు ఎవరిస్తారు?
1: మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా మనం చాలా సేవలు పొందుతున్నాం. ఉదాహరణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, బ్యాంకింగ్ సేవలు. మనకు తెలియకుండానే ఈ మొబైల్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ సేవలన్నిటినీ పొందాలంటే మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో, మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్ అంతే ముఖ్యం. కాబట్టి మొబైల్ టవర్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ పనిచేయడం అనేది అసాధ్యం. మొబైల్ టవర్ను స్థాపించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా స్థానిక సంస్థలు, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పొందాలి.
0: బాగుందండి. మరి ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా ఉద్ఘారించబడుతుంది?
1: ఇది ఒక సాంకేతిక విషయాలతో కూడిన ప్రశ్న. కానీ ఈ విషయాన్ని మన శ్రోతలకి అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. మొబైల్ టవర్స్ అనేవి ముఖ్యంగా బేస్ ట్రాన్స్ రిసీవర్ ఆధారంగా పనిచేస్తాయి. వాటి కార్యకలాపాల్లో భాగంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెలువడుతుంది. విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు కలియకనే ఈ రేడియేషన్ అంటాం. వీటిని మనం వాడుక భాషలో మొబైల్ సిగ్నల్గా పిలుస్తాం. మన మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల ఆధారంగానే అనుసంధానించబడతాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ని విడదీసి మనం చూడలేము.
0: అయితే మరి ఈ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది విద్యుత్ అయస్కాంత తరంగాలకి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఏంటో వివరిస్తారా?
1: ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలను ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ICNIRP నిర్దేశిస్తుంది. ICNIRP అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. ఈ ప్రమాణాలను WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తుంది. వీటి ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాలు వాటిని అమలు పరుస్తాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలలో 2వ వంతును మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం నిర్దేశించుకున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే 2 రెట్లు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్ మరియు ఇతర ప్రపంచ దేశాలు 10 వాట్స్ పరిమితిని ప్రమాణికంగా నిర్దేశిస్తే భారతదేశం మాత్రం 5 వాట్స్ పరిమితిని ప్రమాణికంగా నిర్దేశించింది.
0: భారతదేశంలో ఉన్న

0: టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నారా? దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు?
1: మా డిపార్ట్మెంట్ ఉత్తర్వులను అనుసరించి అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మొబైల్ టవర్స్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వ ప్రమాణాలను పాటిస్తున్నామని ధృవీకరణ పత్రం సమర్పిస్తారు. అదనంగా మా డిపార్ట్మెంట్ సంవత్సరానికి కనీసం 5% మొబైల్ టవర్స్ని తనిఖీ చేస్తుంది. ఈ పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మా హైదరాబాద్ శాఖ వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ల యొక్క మొబైల్ టవర్స్ అంటే 1781 టవర్స్ని పరీక్షించింది. అన్ని మొబైల్ టవర్స్ అనుమతించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయి. తనిఖీలో భాగంగా ఏదైనా మొబైల్ టవర్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే EMF రేడియేషన్ అనుమతించిన ప్రమాణాలకు మించి ఉంటే ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ పై కఠిన చర్యలకు ఆదేశించి 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది.
0: బాగుంది సార్. మరి మీరన్నట్టు ఈ మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ప్రజల్లో అపోహలు సందేహాలున్నాయి, దీని గురించి ఏమంటారు?
1: మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అని తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే రేడియేషన్ అనేది 2 రకాలు. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, 2వది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ అంటే శరీరంలో కణజలాల్లోకి చొచ్చుకుపోయేది, ఉదాహరణకి ఎక్స్రేస్, గామా రేస్ మరియు MRI. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఇది శరీరంలోని కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం వేడిని మాత్రమే పుట్టిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గత 30 సంవత్సరాలుగా ప్రచురించబడిన వ్యాసాలను అధ్యాయాలను సమీక్షించి ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే నిర్దేశించబడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి ఆరోగ్యానికి హాని కలిగిందని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కావున శ్రోతలకు చెప్పే విషయం ఏంటంటే మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. ప్రజలు ఈ విషయం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
0: అయితే ఇటీవల ఈ తరంగ్ సంచార్ పోర్టల్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందండి. ఈ తరంగ్ సంచార్ పోర్టల్ ఉద్దేశం ఏమిటి? ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది?
1: తరంగ్ సంచార్ పోర్టల్ అంటే www.tarangsanchar.gov.in. ఈ పోర్టల్ ఈ మొబైల్ టవర్స్ గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి మరియు మొబైల్ టవర్స్ రేడియేషన్ గురించి ఉన్న అపోహలను తొలగించడానికి తయారు చేయబడింది. చాలా మంది ప్రజలలో రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని భయాలున్నాయి. ఈ పోర్టల్ వాస్తవమైన డేటాను అందించి ప్రజలలో నమ్మకం కల్పిస్తుంది. ప్రజలు తమ నివాస ప్రాంతం సమీపంలో ఉన్న మొబైల్ టవర్స్ మరియు వాటి యొక్క EMF రేడియేషన్ స్థితిపై సమాచారాన్ని మ్యాప్ ఆధారిత ఫీచర్తో తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఎవరికైనా అనుమానం ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా 4,000 రూపాయల రుసుము చెల్లించి వారి పరిసరాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్థితిని పరీక్షించడం కోసం మా డిపార్ట్మెంట్ని అభ్యర్థించవచ్చు. మా డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షించిన తర్వాత EMF రేడియేషన్ స్థితిపై ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.
0: అయితే ఈశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో చాలా మొబైల్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్స్ యొక్క నిర్మాణము ప్రతిష్టరణ అవసరం అంటారా?
1: మామూలుగా రేడియేషన్ టవర్స్ నుండి కాకుండా మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఉద్గారం అవుతుంది. ఈ రేడియేషన్ వల్లనే మన మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. మన యొక్క మొబైల్ ఫోన్కి బలహీనమైన సిగ్నల్ వచ్చినప్పుడు అంటే 1 లేదా 2 గీతలు మన ఫోన్ మాట్లాడితే వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ పరిస్థితిలో మొబైల్ ఫోన్ టవర్తో అనుసంధానం అవ్వాలంటే ఎక్కువ రేడియేషన్ని ఉద్గారం చేస్తుంది. అదే కనుక బలమైన సిగ్నల్ అంటే 4 లేదా 5 గీతలు ఉన్నప్పుడు మన ఫోన్లో ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు. అందువల్ల ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో మొబైల్ టవర్స్ ఉన్నప్పుడు ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంతేకాకుండా ఎక్కువ స్పీడ్ మొబైల్ డేటా సర్వీసులు అందించే 4G మరియు 5G టవర్స్ యొక్క కవరేజ్ పరిధి తక్కువగా ఉంటుంది. అందువల్ల టెక్నాలజీ పెరిగిన కొద్దీ మొబైల్ టవర్స్ యొక్క సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విస్తృతమైన నాణ్యత కలిగిన డేటా సర్వీసులు అందుబాటులో ఉండాలంటే మొబైల్ టవర్స్ సంఖ్య ఎక్కువ అవసరం అవుతుంది. మరిన్ని వివరాల కోసం మా డిపార్ట్మెంట్ చేత మెయింటైన్ చేయబడిన పోర్టల్ అంటే www.dot.gov.in/journey-emf1 మరియు www.tarangsanchar.gov.in చూసి మిగతా విషయాలు తెలుసుకోవచ్చు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈశ్వర్ గారు. ఇది శ్రోతలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని శ్రోతల్లో ఉన్న ఈ రేడియేషన్ తాలూకు సందేహాలు అపోహలన్నీ

0: పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి విచ్చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం 5G టవర్స్ ఏర్పాటు అపోహలు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటతో ప్రయాణం వింటున్నారు. అనగనగా ఒకరోజు సినిమా కోసం నాగూరుబాబు చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, సంగీతం శ్రీ.
3: ఏమ్మా కోపమా?
4: లేదు, చాలా సంతోషం.
3: లేట్ అయ్యిందనా?
4: అచ్చి, నాతో మాట్లాడుకు.
3: మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టుకు.

బొంబాయి ప్రొడ్యూసింగ్ మా కోసం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ గీతం, అది గానం ఎంఎం కీరవాణి, చిత్ర అనుపమ. శ్రోతలకు ఒక గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేరుగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారితో మాట్లాడవచ్చు.

పాటతో ప్రయాణం వింటున్నారు. దేవా మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్ కృష్ణరాజు భువనచంద్ర పాడిన పాట ప్రేమలేఖ సినిమా కోసం, రచన భువనచంద్ర.

0: ఈరోజు రాత్రి 8 గంటలకు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల గురించి ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8

ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: పాటతో ప్రయాణం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. గాయం సినిమా కోసం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం శ్రీ.

0: ఈరోజు రాత్రి 8 గంటలకు జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల గురించి ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ వింటారు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: विशेष कार्यक्रम चीयर फॉर भारत.
3: आकाशवाणी तिरुमल श्रीवारी पालकड़ ब्रह्मोत्सव में भाग में हंसवाहन सेव पै प्रत्यक्ष व्याख्यान विंटारु. व्याख्यातलु डॉक्टर एम प्रशांत शर्मा, डॉक्टर पी वेंकट चलपति, निर्वहन श्री एम सुधाकर मोहन, శ్రీ డి సాయి రఘునాథరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు కె రామాంజనేయులు, వై ఈశ్వరయ్య, కె వాసుదేవ కుమార్. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: ఇస్ బార్ ఉమ్మీద్ హై కి హమారే ఖిలాడి పిచ్లీ బార్ కి తరహ న సిర్ఫ్ పదకోం కా శతక్ పార్ కరేంగే బల్కి మెడల్స్ కే నంబర్స్ కో ఉస్సే భీ ఆగే లే జాయేంగే. హమే ఇస్ బార్ సభీ ఖేలో మే న సిర్ఫ్ పదక్ బల్కి స్వర్ణిమ్ సఫలతా కి ఉమ్మీద్ హై. हमारे जांबाज एशिया के सबसे बड़े खेल मंच पर तिरंगा लहराने और पिछले सारे रिकॉर्ड्स को तोड़ने के दृढ़ संकल्प के साथ मुकाबले को तैयार हैं। 4 सालों की कठिन तपस्या और कड़ी चूर मेहनत से निकले पसीने की बूंदों से आची नागोया की जमीन को सींचा जाएगा और फिर उससे सोने, चांदी और कांसे के पदकों की फसल लहलाएगी. इन्हीं उम्मीदों और आशाओं के साथ आकाशवाणी की तरफ से पेश है

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడటమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడంలో ఒక స్పెషల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఆ పాట వెనుకున్న సంగీతం ఏంటి, సాహిత్యం ఎలా పుట్టింది, ఎవరి గొంతులో ఆ పాటకు ప్రాణం వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటూ వింటే ఆ పాట మనకు ఇంకా ఇంకా కొత్తగా, ఇంకా ఇంకా

అందంగా వినిపిస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఏకచిత్ర గీతాలు. ఈరోజు మనం వినబోయేది 2006లో వచ్చిన మాయాబజార్. పేరు పాతది కానీ కథ చెప్పిన తీరు మాత్రం కొత్తది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో రాజా, భూమిక హీరో హీరోయిన్స్గా కనిపించిన ఈ సినిమాకి సంగీతం అందించింది కేఎం రాధాకృష్ణన్. ఈ సినిమా పాటల్లో స్పెషాలిటీ ఏంటంటే పురాణ నేపథ్యం ఉన్న సంగీతం మాత్రం పాతకాలపు మూసలోకి వెళ్ళిపోదు. మెలడీ ఉంటుంది, క్లాసికల్ టచ్ ఉంటుంది, కానీ దానికి మోడర్న్ ఆర్కెస్ట్రైజేషన్ అండ్ కాంటెంపరీ ఫీల్ కూడా ఉంటుంది. అందుకే ఈ ఆల్బమ్ను వింటే ఒకవైపు తెలుగు సాహిత్యపు పరిమళం, మరోవైపు రాధాకృష్ణన్ స్వరాల ఫ్రెష్నెస్ రెండు కనిపిస్తాయి. ఇక లేట్ చేయకుండా ఒక సాంగ్ విద్దాం, ఆ తర్వాత ఆ పాట విశేషాలు మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. నేను మీ అర్జే నాగ్.

0: అందుకే ఈ పాటలో మాటలు వినిపించవు, ప్రేమలో పడిన ఒక మనసు అల్లరిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. శంకర మహాదేవన్ గొంతులో ఉండే ఎనర్జీ, రిధమ్ మీద ఉండే కమాండ్ ఈ పాటకి చాలా బాగా సూట్ అయ్యాయి. అందుకే ఈ పాటలో స్వరానికి ఒక యూత్ఫుల్ ఎనర్జీ వస్తుంది. రాధాకృష్ణన్ ప్రత్యేకత కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఆయన ట్యూన్ని చాలా టఫ్గా చేయరు, పాడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ వినిపించేటప్పుడు మాత్రం చిన్న చిన్న మ్యూజిక్ డీటెయిల్స్ మనసులో పడతాయి. అదే మంచి కమర్షియల్ మెలోడీకి ఉండే లక్షణం కదా. ఈ పాటను తెరపై చూస్తున్నప్పుడు ప్రేమికుల మధ్య ఉండే ఆట పాట సరదా ఆకర్షణ అన్నీ కలిపి కనిపిస్తాయి. మరో పాట విశేషాలు తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అందరికీ నమస్కారం, నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్టో టైం 8:39 రాసేసి 13 సెకండ్స్ అవుతోంది. ఏకచిత్ర గీతాలు వింటున్నారు మాయాబజార్ సినిమాలోంచి. నేను మీ అర్జున. ఇక మాయాబజార్ సినిమాలోని పాటల్లోని ఒక అద్భుతమైన విజువల్ ఇమాజినేషన్ ఉన్న పాట విందాం ఇప్పుడు. ఈ పాటకు సాహిత్యం అందించింది సాహితి. పాటలోని భావం ఏంటంటే, ఇంతవరకు ఊహల్లో మాత్రమే ఉన్న అందమైన ప్రపంచం ఒక్కసారిగా నిజంగా కళ్ళ ముందు కనిపిస్తే ఎలా ఉంటుంది అని చెప్పే పాట ఇది. కనివిని ఎరుగని ఈకల, నిజమని పలికెను కోకిల. ఇక్కడ కోకిల కేవలం కోకిల కాదు, అది ప్రకృతి కొత్త ప్రపంచాన్ని ప్రకటించే ఒక మెసెంజర్. తర్వాత ప్రకృతిలోని ఒక్కో దృశ్యాన్ని కవి ఒక్కో ఉపమానంతో చిత్రిస్తారు. అలలు, హిమతీరాలు, సుమగంధాలు, వనరాణి, అరవిందాలు, మకరందాలు, హరివిల్లు, ఇవన్నీ కలిపి ఒక చిత్రకారుడి ప్యాలెట్ లాగా మారిపోతాయి. అందుకే ఈ పాటను వింటే మనకు జస్ట్ మెలడీ అనిపించదు, అలా వినిపించదు, ఒక ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఇది సాహితి గారి పదచిత్రంలో ఉన్న ప్రత్యేకత. పాటలో ఒక అమ్మాయి ప్రపంచాన్ని ఫస్ట్ టైం చూస్తోంది, కానీ నిజానికి ప్రపంచం కొత్తగా మారలేదు, ఆమె చూపే కొత్తగా ఉంది. ఇదే ఈ పాట అంతరార్థంలో ఉన్న అందం. ప్రేమ, యవ్వనం, కొత్త అనుభూతి, ఇవి మనిషి చూపుని ఎలా మార్చేస్తాయో ఈ పాట చెప్తుంది. ప్రకృతి వర్ణన కేవలం ప్రకృతిని అందంగా చూపించడానికే కాదు, కొత్తగా పుట్టిన ప్రేమ భావనకు ఒక ప్రతిబింబం కూడా. అందుకే ఈ పాట వింటుంటే ఒక ప్రేమికురాలి కళ్ళతో ప్రపంచాన్ని మొదటిసారి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ పాటను పాడింది సింగర్ గాయత్రి. ప్రపంచం అందంగా ఉందా లేక మనసు ఆనందంగా ఉందా, రెండిటికీ తేడా లేకుండా చేసేదే ఈ కనివిని ఎరుగని ఈ కళ. విన్నామా?

ఒక ప్రేమ పాటను చాలా సీరియస్గా పాడొచ్చు, కానీ ప్రేమలో ఉండే చిన్నపాటి అల్లరిని, చిలిపితనాన్ని, ఆకర్షణను కూడా పాటగా మార్చొచ్చు. అదే మీరు ఇంతవరకు విన్న నడుమే చిటికంత అనే పాట. ఈ పాటకు సాహిత్యం వేటూరి సుందరామూర్తి, గానం శంకర్ మహాదేవన్. వేటూరి గారు పదాల్ని కేవలం ప్రేమను చెప్పడానికి ఉపయోగించలేదు, ప్రేమలోని ఫిజికల్ అట్రాక్షన్ను కూడా ఒక అందమైన పోయిట్రిక్ లాంగ్వేజ్లోకి మార్చారు కదా. నడుమే చిటికంత అనే భావమే చూడండి, ప్రేమలో ఉన్న మనిషికి ప్రియురాలి చిన్న లక్షణం కూడా ఎంత పెద్ద ప్రపంచంగా కనిపిస్తుందో ఈ పాట చెప్తుంది. ఈ పాటలో వేటూరి గారి సాహిత్యం ప్రేమలోని చిలిపితనాన్ని, అట్రాక్షన్ను చాలా అందంగా ఆవిష్కరిస్తుంది. ప్రియురాలి అందాన్ని కొలిచే ప్రయత్నం కాదు, ప్రేమికుడి కళ్ళలో ఆ అందం ఎంత అపురూపంగా కనిపిస్తుంది చెప్పే కవిత్వం ఈ పాటలో ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో కట్లో టైం 8:46 క్రాసెస్ 27 సెకండ్స్ అవుతుంది. ఏకచిత్ర గీతాల్లో మనం మాయాబజార్ సినిమా నుంచి పాట వింటున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి మెలడీ మోడ్. ఈ పాట పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొంతులో మనందరికీ తెలిసినట్టు ఏదో ఒక స్పెషల్ విషయం ఉంది. పాట ఏ మూడ్లో ఉందో ఆ మూడ్ని లిజనర్స్కి ముందుగా చేరవేసే శక్తి ఆ గొంతుకు మాత్రమే ఉంది. అదే ఈ పాటలోనూ కనిపిస్తుంది. అంటే ఆయన జస్ట్ ట్యూన్ పాడినట్లు లేదు, ఒక మనిషి మనసులోని మాటను పాడుతున్నట్టుంటుంది. సిరిసిరి మువ్వలు అంటే మనకు వెంటనే వినిపించేది ఒక శబ్దం, మువ్వలు కదిలితే వచ్చే చిన్ని చిన్ని నాదం.

కవి ఆ నాదాన్ని ప్రేమకు, అందానికి, యవ్వనానికి ఒక ప్రతీకగా మార్చారు. ఈ పాటకు సాహిత్యం అందించింది సాహితి గారు. చిన్న చిన్న పదాలతో పెద్ద పెద్ద భావాన్ని పలికించారు. అది మంచి పాటల రచనలో అసలు మ్యాజిక్. సిరిసిరి మువ్వలు అనే చిన్న ఉపమానంలోనే సాహితి గారు అందం, నడక, మాధుర్యం, ప్రేమ అన్నింటినీ దాచారు. మువ్వల శబ్దం ఎంత సున్నితంగా ఉంటుందో ప్రేమలోని అనుభూతి కూడా అంతే సున్నితమైందని అర్థం. ఇక్కడ పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు, చిన్న శబ్దమే పెద్ద భావాన్ని పలికిస్తుంది. అందుకే ఈ పాట వింటే చెవులకు సంగీతం మాత్రమే కాదు, మనసుకు ఒక చిన్ని మువ్వల మోగింపు వినిపించినట్టుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ రాధాకృష్ణన్ కూడా ఈ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మెలోడీకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు. మువ్వలు చిన్నవే, వాటి శబ్దం కూడా చిన్నదే, కానీ ప్రేమలో ఉన్న మనసుకు ఆ చిన్న శబ్దమే ప్రపంచంలోనే పెద్ద సంగీతం. మరి ఆ సంగీతాన్ని మనం కూడా ఎంజాయ్ చేసేద్దామా?

0: రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
1: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
2: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఏకచిత్ర గీతాలు వింటున్నారు, నేను మీ ఆర్జేనా. ఇప్పుడు ఈ ఆల్బంలో చాలా ఇంట్రెస్టింగ్ పాటల్లో ఒకటి ప్రేమే నేరమౌన అనే పాట విందాం. సాహిత్యం వేటూరు సుందరామూర్తి, గానం హరిహరన్, శ్రేయా ఘోషల్. ఈ పాటలో వేటూరి గారు ప్రేమ ఉంది అని మాత్రమే చెప్పరు. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు, ప్రేమే నేరమౌనా, అంటే ప్రేమలో పడటం తప్ప, ప్రేమించడం తప్ప, లేక ప్రేమను అర్థం చేసుకుని సమాజమే దాన్ని తప్పుగా చూస్తుందా? ఇదే పాటలోని అంతరార్థానికి ఒక అందమైన తలుపు. వేటూరి గారి గొప్పతనం ఇక్కడ ఒక ప్రశ్నలో కనిపిస్తుంది. ప్రేమించడం నిజంగా నేరమా? ప్రేమను సమాజం నియమాలతో కొలవగలదా, లేక అది మనసుకు సహజంగా పుట్టే భావమా అనే ఆలోచనను పాట మెల్లగా మనలో రేకెత్తిస్తుంది. అందుకే ఇది కేవలం ప్రేమికుల డ్యూయట్ కాదు, ప్రేమకు సమాజం పెట్టే హద్దులపై ఒక సున్నితమైన క్వశ్చన్. పాట అయిపోయిన తర్వాత కూడా ఆ ప్రశ్న మనసులో మిగిలిపోవడమే ఈ సాహిత్యానికి ఉన్న బలం. హరిహరన్ గారి గొంతు మెచ్యూర్ స్మూత్ రొమాంటిక్, అలాగే శ్రేయా ఘోషల్ గొంతు మృదువైన క్రిస్టల్ లైక్ టోనల్ క్వాలిటీ. ఈ రెండు వాయిసెస్ కలిసినప్పుడు ఒకవైపు అనుభవం, మరోవైపు కొత్త ప్రేమ అనే కాంట్రాస్ట్ ఏర్పడుతుంది. అదే డ్యూయట్కి డెప్త్ ఇస్తుంది. శ్రేయా ఘోషల్ తెలుగు ఉచ్చారణను చాలా సహజంగా పలికే గాయని. ఆమె వాయిస్లోని గమక లైక్ టర్న్స్, స్మూత్ ట్రాన్సిషన్స్ ఈ పాటకు ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. రాధాకృష్ణన్ సంగీతం గురించి సంగీత అభిమానుల చర్చల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఒపీనియన్ ఉంటుంది. ఆయన మెలడీస్లో క్లాసికల్ బేస్ ఉండి దానిపై సటిల్ ఫ్యూజన్ టచ్ కనిపిస్తుందని. ఈ పాటలు కూడా అదే అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా చిరణాల్లో వచ్చే వోకల్ మూమెంట్స్, చివర్లో నోట్స్కి ఇచ్చే రిజల్యూషన్ పాటను మరింత మధురంగా చేస్తాయి. ప్రేమకు కోర్టు ఉంటే తీర్పు ఎవరిస్తారు? సమాజమా, కుటుంబమా, లేక మనసేనా? అందుకే వీటూరు ప్రశ్నించారు, ప్రేమే నేరమోనా అని. విందామా?

0: attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఏకచిత్ర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొంచెం మూడ్ మార్చుకుందాం. సీరియస్ రొమాన్స్ కాదు, ప్యూర్ ఫన్ సాంగ్ హాయ్ లవ్లీ. ఈ పాటకు సాహిత్యం సాహితి, గానం కేఎం రాధాకృష్ణన్, వసుంధరా దాస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సంగీత దర్శకుడు స్వయంగా ఈ పాట పాడడం, కంపోజర్గా మాత్రమే కాకుండా వోకలిస్ట్గా కూడా రాధాకృష్ణన్ తన ప్రజెన్స్ చూపించారు. వసుంధరా దాస్ వాయిస్లో ఉండే కంటెంపరీ స్లైట్లీ హస్కీ ఎనర్జెటిక్ క్వాలిటీ పాటకు ఒక మోడర్న్ ఫ్లేవర్ ఇస్తుంది. మరోవైపు రాధాకృష్ణన్ వాయిస్ పాటను మరింత ప్లేఫుల్గా మార్చుతుంది. పాటలో సాహితీ గారు కవిత్వాన్ని చాలా గంభీరంగా కాకుండా చిలిపి భాషలో చూపించారు. ప్రేమలో ఉండే సరదా, మొదటి పరిచయంలోని ఉత్సాహం, ఒకరినొకరు ఆకర్షించుకునే ప్రయత్నం, అన్నీ ఆ పదాల్లో కనిపిస్తాయి. ఇక్కడ ప్రేమ ఒక తాత్వికమైన భావం కాదు, నవ్వుతూ ఆట పట్టిస్తూ అల్లరిగా అనుభవించే యవ్వన భావన. అందుకే పాట మొదలైతే మనకు కూడా తెలియకుండా మూడ్ కాస్త లైట్ అయిపోతుంది. ఈ పాటను ఆల్బంలో పెట్టడం ద్వారా సంగీత దర్శకుడు ఒకే రకమైన మెలడీతో మొత్తం సౌండ్ ట్రాక్ని నడపకుండా వెరైటీ తీసుకొచ్చారు. అది మంచి సౌండ్ ట్రాక్ కన్స్ట్రక్షన్. ఒక పాట ప్యూర్ మెలడీ, మరో పాట పోయిటిక్, ఇంకో పాట రొమాంటిక్ డ్యూయెట్, మరొకటి ఫన్ నెంబర్. అలా మూడ్స్ మార్చుతూ ఆల్బం ముందుకు సాగుతుంది. మాయబజార్లో దేవతలు, పురాణ పాత్రలు, ప్రేమ కథలు మాత్రమే ఉంటాయనుకుంటే ఒక్కసారి హాయ్ లవ్లీ వినండి. మాయాబజార్ కూడా మోడర్న్ మూడ్లోకి వచ్చేస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఏకచిత్ర గీతాలు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఇప్పుడు చివరిగా ఈ ఆల్బంలో అత్యంత మధురమైన గీతాల్లో ఒకటి సరోజ దళనేత్రి విందాం. చాలామంది ఈ పాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, సాహిత్యం వేటూరు సుందరామూర్తి. ఇది కేవలం రొమాంటిక్ సాంగ్ కాదు, ఇది ఒక కళ్యాణ దృశ్యాన్ని సంగీతంగా చిత్రించిన పాట. మంగళవాద్యం మదిలో మురగ అనే భావం దగ్గర నుంచి పాట ఒక వెడ్డింగ్ అట్మాస్ఫియర్ని సృష్టిస్తుంది. మల్లెలు, వెన్నెల, తెరచాటలు, బిడియం, మరులు, మాంగళ్యాలు ఇవన్నీ కలిపి ఒక పెళ్లి ఇంటి విజువల్ మాంటేజ్ లాగా మారిపోతాయి. ఇక్కడ వీటూరి గారి గొప్పతనం ఏంటంటే పెళ్లి గురించి రాస్తూ కేవలం పూలు, పసుపు, తాళి ఇలాంటి సాధారణ సింబల్స్ దగ్గర ఆగిపోలేదు, మనసే కలిసి మాంగళ్యాలు అనే స్థాయికి తీసుకెళ్లారు. అదే అసలు భావం. పెళ్ళంటే రెండు శరీరాలు కలవడం మాత్రమే కాదు, రెండు మనసులు కలవడం. అందుకే మాంగళ్యం ఒక ఆభరణం కంటే ముందుగా ఒక భావబంధం. వేటూరి గారి సాహిత్యంలో పెళ్ళి అనేది కేవలం మంగళసూత్రం, మంగళ వాయిద్యాల వేడుక కాదు, రెండు మనసులు ఒకటయ్యే పవిత్రమైన బంధం. పూలు, వెన్నెల, మల్లెలు, మంగళధ్వనులు ఇవన్నీ కళ్యాణ వాతావరణాన్ని కళ్ళ ముందు నిలబెట్టే దృశ్యాలుగా మారుతాయి. కానీ ఆ అందమైన దృశ్యాల వెనక అసలు భావం బయటి అలంకారం కంటే మనసుల కలయికే నిజమైన మాంగళ్యం. అందుకే

ఈ పాటను వింటే ఒక పెళ్లి దృశ్యం కనిపించడమే కాదు, ఒక బంధం పుట్టిన క్షణం మనసుకు అనుభూతి అవుతుంది. ఇక బాలుగారి గొంతులోని వాంత్ చిత్రగారి మృదుత్వంలో కలిసినప్పుడు పాటకు ఒక సంపూర్ణమైన వెడ్డింగ్ రొమాన్స్ ఫీల్ వస్తుంది. చిత్రగారి వాయిస్లో ఉండే శుద్ధమైన ఉచ్చారణ, స్వరంలోని సాఫ్ట్నెస్, బాలుగారి మెచ్యూర్డ్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ రెండూ కలిసి పాటను చాలా సున్నితంగా తీసుకెళ్తాయి. ఈ పాటలో రాధాకృష్ణన్ మరోసారి తన ఫేవరెట్ జోన్ మెలడీలోనే ఉంటారు. మెలడీని బలంగా ముందుకు నెట్టకుండా సాహిత్యాన్ని వినిపించేంత స్పేస్ ఇస్తారు, అదే ఈ పాటకు పెద్ద బలం. పెళ్లి మండపంలో మంగళ వాయిద్యాలు వినిపిస్తాయి, కానీ అసలు పెళ్లి జరిగేది ఎక్కడంటే రెండు మనసులు ఒకే తాళంలో కొట్టుకునే చోట, అదే సరోజ దళనేత్రి.

0: మాయాబజార్ సినిమాలోని పాటల విశేషాలు తెలుసుకుంటూ ఈ పాటలన్నీ విన్నాం కదా. మ్యూజిక్ డైరెక్టర్ కెఎం రాధాకృష్ణన్ పాటలు వింటే ఇది చాలా టఫ్ మ్యూజిక్ అనిపించదు, అలాగే ఇది నార్మల్ కమర్షియల్ ట్యూన్ అని కూడా అనిపించదు. ఆ రెండింటి మధ్యలో ఒక అందమైన బ్యాలెన్స్ ఉంటుంది. అందుకే రాధాకృష్ణన్ పాటలు మొదట వినగానే నచ్చడం ఒక విషయం, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వింటే ఇలా కొత్త డీటెయిల్స్ కనిపించడం ఇంకో విషయం. మాయాబజార్ పాటలు కూడా అదే కనిపిస్తుంది. ఈ సినిమా పేరు వింటే మనకు పురాణ కథ గుర్తొస్తుంది, కానీ పురాణాల మధ్యలో ఆధునిక ప్రేమ ఈ మూవీలో కనిపిస్తుంది. ప్రేమలో కవిత్వం కనిపిస్తుంది, కవిత్వంలో సంగీతం వినిపిస్తుంది, సంగీతంలో ప్రకృతి కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగు పాటకు ఇంకా ఎంత అందమైన భాష ఉందో తెలుస్తుంది. వేటూరి పదాలు, సాహితీ భావచిత్రాలు, శంకర మహాదేవన్ ఉత్సాహం, హరిహరన్ మాధుర్యం, శ్రేయా ఘోషల్ మృదుత్వం, బాలుగారి ఆప్యాయత, చిత్రగారి తేనెగొంతు, వసుంధరదాస్ ఎనర్జెటిక్ ఫ్లేవర్, వీటన్నిటినీ ఒకే సంగీత ప్రపంచంలో కలిపిన పాటలు ఇవన్నీ. ఇది కేవలం మాయాబజార్ కాదు, పాటలతో మనసును మాయ చేసే ఒక సంగీత మాయాబజార్. రేపు ఏకచిత్ర గీతాల్లో మరో మంచి మూవీ నుండి పాటలు విందాం. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సిని గీతమాలిక మధురిమ. ఋతువుల రాణి వసంతం. విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువు ద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరు సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

స్త్రీ మనసు అతికోమలం సున్నితం. ఆమె ప్రణయ భావ వ్యక్తీకరణకు దాశరథివారు వాడుకున్న పదాలు తెలుగు భాషకు మరింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. పాలవెన్నెల కెరటాలు, నెలరాజు, అందాలతార, మురళి, పొన్నలు, యమునాతటి, బృందావనం, వీణమీద ఆయన పలికించిన అభ్యుదయ ప్రణయభావాలు త్రికాలాలకు స్ఫూర్తివంతాలు. తిమిరంతో సమరం, రుద్రవీణ, అగ్నిధార, జ్వాలాలేఖిని, అమృతాభిషేకం, మహాబోధి వంటి అద్భుత కావ్య సృష్టి చేసిన దాశరథి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలను అందించి చలనచిత్ర గీతాలకు రంగును పరిమళాన్ని అద్దారు. కదలలేని కాలం విరహగీతిని రేపిందంటూ తన మధురోహలను పినవేసుకున్న ప్రియుడిని తలుచుకుంటూ ప్రేయసి పాడుకుంటున్న ఈ గీతాన్ని సాలూరి రాజేశ్వరరావు శంకరాభరణ రాగంలో స్వరపరచగా మధురగాయని పీసుశీల ఆలపించారు.

జ్యేష్ఠమాసంలో వచ్చే తొలకరి జల్లుల ఆగమనంతో అన్నదాతలు పౌర్ణమినాడు అరకలతో దుక్కిదున్ని పొలం పనులు మొదలుపెట్టడం మనకు సంప్రదాయంగా వస్తోంది. ఆ సందర్భాన్ని పాటగా మలచాలని గ్రామీణ వాతావరణంలో నిర్మించిన రోజులు మారాయి చిత్రం కోసం కొసరాజు రాసిన ఈ పాటకు నృత్యదర్శకుడు వెంపటి పెదసత్యం నాట్యాన్ని నేర్పించగా వహీదా రెహమాన్ తెరపై అభినయించిన తీరు అద్భుతం. ఈ పాటలో వాడిన కనక తప్పెటలను వాయించేవారు

వారిని గుంటూరు జిల్లా కొలకలూరు నుంచి పిలిపించి మాస్టర్ వేణు వారికి శిక్షణ ఇచ్చారంట. శుద్ధ సావేరి రాగంలో మొదలై మోహనరాగంలో ముగిసే ఈ పాట ప్రధానంగా హరికాంభోజి రాగంలో స్వరపరచగా గాయని జిక్కి ఆలపించారు.

ఎందరో త్యాగధనుల కన్న భూమి మన భారతదేశం. వారిని తలుచుకోవడం మన ధర్మం. అలాంటిదే ఈ పాట. ఈ పాటను విన్న చాలామంది తమ గత స్మృతులలోకి వెళ్ళి చిన్నప్పుడు తమ తమ పాఠశాలలో పాడే ప్రార్థనాగీతం గుర్తు తెచ్చుకుంటారు. వింటుంటే హృదయం కరిగి కన్నీటి పర్వం అయ్యేటువంటి ఉత్తమ ప్రబోధాత్మక గీతం. మానవుడు దానవుడు చిత్రం కోసం సంగీత దర్శకులు అశ్వత్థామ చంద్రకౌస్ రాగంలో స్వరపరిచిన ఈ గీతం సి నారాయణరెడ్డి రచించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

తెలుగు చలనచిత్రసీమలో ఉన్న అతి కొద్దిమంది సినీ గీత రచయితుల్లో జ్యోతిర్మయి ఒకరు. ఓ అమ్మ కథ, మరో మలుపు, రాధాకళ్యాణం, పెళ్లి చూపులు, దేవాంతకుడు చిత్రాలకు పాటలు, దీప్తి, భావన, దివ్యలు అనే కవితా సంపుటాలు రచించారు. చిగురు సరసాల నవవసంతంలో హృదయనాదాలతో మధుర రాగాలతో సాగిపోదామని వలపుల వలలో కాలాన్ని బంధించి ఆనందతీరాలలో హాయిగా సేదతీరుదామని యుగల గీతాలాపన చేస్తోంది ఓ జంట. మూడుముళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటను జ్యోతిర్మయి రచించగా నటభైరవి రాగంలో అత్యంత మనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర.

మాటలు వినబడని ఆ కోకిలమ్మకు పాటలంటే ప్రాణం. పాటలు పాడుకునే ఓ కొనులమ్మకు కోకిలమ్మ మాటంటే ప్రాణం. ఇద్దరికీ సంగీతమంటే ప్రాణం. పాట కనబడేదొకరికైతే వినబడేది మరొకరికి. వినబడే ఆ గొంతుకను వినువీధికి పరిచయం చేయాలని పరితపించిన ఆ కోకిల సంగీత సాధన చేయించింది. రాగసాగరంలో ఎగసిపడే తరంగంలా ఆ గలప్రవాహం ఉన్నత శిఖరాలనధిరోహించి తన స్వరవణంలో పుష్పించిన సుమకుసుమాల పరిమళాలతో కోకిలను ఆరాధిస్తూ, సుమధుర రాగమాలికలతో అర్చిస్తూ, కరతాళ హారతుల అభినందనలందుకుంటూ, మనసైన మనసుకు అభివందనాలర్పిస్తూ, రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేస్తూ సాగిపోయే ఈ మధురమైన గీతం కె బాలచందర్ దర్శకత్వం వహించిన కోకిలమ్మ చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళహారతులు అర్పిస్తున్నా. నేడే అచ్చన సమయం.

0: మధ్యతరగతి ఉమ్మడి కుటుంబ నేపథ్యం కథానాయకుడు వేణుది. కళాశాలలో చదువుకుంటూ ఆ కళాశాల పత్రికకు సంపాదకీయుడుగా పనిచేస్తాడు. కవితలే భవితకు పునాది వేస్తాయని సాహితీ కృషి చేస్తాడు. తన కవితలతో లలిత అనే యువతి మనసుకు దగ్గరవుతాడు. నీ ఊరు పేరేమిటని కథానాయకుడు ప్రశ్నిస్తే సెలయేరే తన పేరని, వలపే తన ఊరని బదిలిస్తుంది కథానాయిక. ఇప్పుడు కథానాయిక ప్రశ్నకు బదిలిస్తూ జీవితమంత వలపు తనదని, గుండెలగుడిలో వేలుపు తన రూపని బదిలిస్తాడు కథానాయకుడు. అలా కలిసిన మనసులు విరిసిన వలపులతో మనువుకు చేరువవుతున్న ఆ జంట హృదయగీతం పాడుకుంటున్నాయి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన వీటూరి వెంకట సత్యనారాయణమూర్తి, సంగీతం చక్రవర్తి.
1: సాగే పక్కని బుల్లమ్మ.

అలనాటి చిత్రగీతాల్లో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా ప్రసూనాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ, మరోవైపు కథాపరంగా పాత్రల వ్యక్తిత్వాలు, సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపజేసేవి. 1953లో విడుదలైన భాస్కర్ ప్రొడక్షన్స్ వారి బ్రతుకు తెరువు చిత్రంలోని ఈ పాటకు రచన జూనియర్ సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బరామన్, ఘంటసాల. భీంపలాస్ రాగంలో స్వరపరచబడిన ఈ పాటకు పీలీల గాత్రాన్ని అందించారు.

కొర్రపాటి గంగాధరరావు మాటలు రాయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. విరబూసిన పూలు ముసిముసి నవ్వులొలికిస్తూ గుసగుసలాడినవని ప్రేయసి పాడుతుంటే విరజాజీ గులాబీ పూలు వారు కలసి విహరించే మనోజ్ఞసీమను కనుక్కున్నాయని ప్రియుడు పాడుతున్నాడు. కదిలే అలలపై పరావర్తనం చెందిన కాంతి తలతలలు చెలి చెక్కిలిపై నాట్యమాడగా పరవశించి మురిసిన ఆ మగువ మనసుకు కారణం తన రాకే అని ఘంటసాల పీసుశీల మధురంగా ఆలపించిన ఈ గీతాన్ని రచించింది ఆరుద్ర.

తాషేర్ ఘర్ అనే బెంగాలీ కథ ఆధారంగా తెలుగు చలనచిత్రసీమలో అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై కథానాయకుడు ఏఎన్ఆర్తో తొలిసారిగా ద్విపాత్రాభినయ చిత్రాన్ని నిర్మించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. ఈ చిత్రానికి

వాగ్గేయకారుల మకుట సంప్రదాయ రీతిలో తుమ్మెదా అని అభినేత్రి తనకు తనే సంబోధించుకుంటూ పాడుకునే ఈ పాటను గీతరచయిత దాసం గోపాలకృష్ణ రచించారు. పల్లవి రాసిన క్షణాల్లోనే బాణీలు కట్టి జానపదానికి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది మోహన కళ్యాణి రాగంలో సుమనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు. పాట ఆద్యంతము వయోలిన్పై పలికే స్వరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధా,

సాంబ్రాణి పొగవేసి ఉయ్యాలలూపడం, బిడ్డ లోకాలనేలే పరమాత్ముడైన అమ్మజోల వినకుండా పెరగడు అన్న భావాన్ని ధ్వనింపచేయడమేగాక ఎంత పెరిగినా పిల్లవాడు తల్లి కంటికి పసిపాపే అన్న అంతరార్థాన్నీ వ్యక్తపరుస్తూ ప్రారంభమయ్యే ఈ గీతంలో అలమేలుపతికి అన్నమయ్య లాలిపాడితే కోదండరాముడికి కంచెర్ల గోపన్న పాడాడని ఉత్సవ సంప్రదాయ కీర్తనలో మధురమైన లాలిపాటలు రాసిన కర్ణాటక సంగీత త్రిమూర్తులలోని శ్యామశాస్త్రిని, త్యాగరాజస్వామిని గుర్తుకు తెస్తారు గీతరచయిత సి నారాయణ రెడ్డి. ఇళయరాజ సంగీత సారథ్యంలో స్వాతిముత్యం చిత్రం కోసం పీసుశీల ఆలపించిన ఈ జోలపాటతో హాయిగా నిద్రించుదాం.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో భూగర్భ జలవనరుల సంరక్షణ గురించి తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ల జ్యోతి కుమార్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
0: శ్రోతలకు ఒక గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ నెంబర్లకు కాల్ చేసి వాతావరణంలో మార్పులు, వైరల్ జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి నేరుగా జీహెచ్ఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గారితో మాట్లాడవచ్చు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో డయాబెటీస్ ఆహారం ఈ అంశం గురించి డైటీషియన్ కె సౌమ్య గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.